ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 27వ తేదీ శనివారం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంల

సమయం సరిగ్గా 5:58 దాటి 40 సెకండ్లు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభం. ప్రియమైన శ్రోతలకు సుప్రభాత వేళ, హృదయపూర్వక నమస్సుమాంజలి, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

శ్రోతలు ఇంతవరకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శోభారాజు ఆలపించిన అన్నమయ్య కీర్తన.

0: ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే

ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142. తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ ముస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. ఉదయం దోర్నాల మండలం గంటవానిపల్లెకు చేరుకుంటారు. అక్కడి నుంచి వెలుగొండ చేరుకుని ప్రాజెక్టు సందర్శనతో పాటు అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం నిర్వాసితులు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. వెలుగొండ ప్రాజెక్టు పర్యటన ముగించుకుని గిద్దలూరు నియోజకవర్గం కృష్ణంశెట్టిపల్లెకు వెళతారు. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పథకం లబ్దిదారులు వైద్య సిబ్బందితో సమావేశమవుతారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. పర్యటనలో చివరిగా స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు తొలిదశ పనుల పురోగతిపై సమీక్షా సమావేశాన్ని హైదరాబాద్లో ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అవసరమైన చోట భూసేకరణ చేసేందుకు భూ యజమానులకు టీడీఆర్ బాండ్లు లేక తగిన పరిహారం అందించాలని సూచించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూముల్లోని నిర్మాణాలను తొలగించాలని అన్నారు. అలాగే నెక్లెస్ రోడ్లో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేసి ప్రాజెక్టు పనులను ప్రతిబింబించేలా రూపొందించడంతో పాటు ప్రజల అభిప్రాయాలను సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 19వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడుతూ, 2007లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా మారిందని అన్నారు. ఇప్పటి వరకు విశ్వవిద్యాలయం 4734 మంది బీఎస్సీ, 564 మంది ఎంఎస్సీ, 88 మంది పీహెచ్డీ పట్టభద్రులను తీర్చిదిద్దిందని పేర్కొంటూ,
1: ఇప్పుడు దాదాపు 4700 మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని 560 మంది పీజీ కోర్సులు పూర్తి చేసుకుని దాదాపు 88 మంది ఇక్కడి నుంచి

0: పిహెచ్డి పట్టా పొందారు అంటే యూనివర్సిటీ యొక్క ప్రాధాన్యతని మనంతా కూడా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు దాదాపు 38 రకాల కొత్త విత్తనాలను కనుగొనడం ద్వారా, అదేవిధంగా యూనివర్సిటీ ప్రాంగణం కానివ్వండి, కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి నా దృష్టికి తీసుకొచ్చారు వైస్ ఛాన్సలర్ గారు. అదేవిధంగా కొన్ని కోర్సులకు సంబంధించి యూజీసీ రికగ్నైజేషన్ విషయంలో కొంత ఇబ్బంది ఉంది. వారిని అన్నింటినీ కూడా రాబోయేటువంటి రోజుల్లో అధిగమించి యూనివర్సిటీకి అవసరమైతే ల్యాండ్ ఇంకొంచెం పెంచాలనేటువంటి ఆలోచన కూడా ప్రతిపాదన ఉన్నది.
1: విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లి వచ్చిన ఉపాధ్యాయులతో ఆయన నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రభుత్వం తగిన గుర్తింపు, ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల నుంచి లక్ష మంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. విద్యారంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రపంచ స్థాయి ఉత్తమ విద్యా విధానాలను

0: ఉత్తమ ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రభుత్వం తగిన గుర్తింపు ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల నుంచి లక్ష మంది విద్యార్థులు చేరారని పేర్కొన్నారు. విద్యారంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రపంచస్థాయి ఉత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఏనుగుల సంచారం, వాటి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమీప గ్రామ ప్రజలకు సమాచారాన్ని అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ రైతులపై ఏనుగులు దాడులు చేయడం దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా పాకాల మండలం పల్లగుట్టపల్లి గ్రామంలో నిన్న జరిగిన ఏనుగుల దాడిలో రైతు తిమ్మారెడ్డి దుర్మరణం పాలైన విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు జిల్లా యంత్రాంగం ఆ కుటుంబాన్ని పరామర్శించి తక్షణ పరిహారం అందించాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్జీనియా పొగాకు రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా కొనుగోలు ప్రక్రియను జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కిలోకు 200 రూపాయల కంటే తక్కువ ధరకు పొగాకు కొనుగోళ్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. పొగాకు కొనుగోళ్లు, రైతుల సమస్యలు, ఖరీఫ్ సీజన్లో ఎరువుల లభ్యతపై జిల్లా కలెక్టర్లు వ్యవసాయ అధికారులతో శ్రవణ మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని అన్నారు. సమగ్ర ఓటర్ల సవరణలో భాగంగా వచ్చే నెల 21వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి వెల్లడించారు. జిల్లాలోని తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్న సవరణ కార్యక్రమాన్ని ఆమె నిన్న పరిశీలించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో అర్హులందరినీ ఓటర్ల జాబితాలో చేర్చేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, వలస కార్మికులు కూడా ఓటర్ల జాబితాలో ఉండేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంటూ
1: ఇంటింటికి ఎన్రోల్మెంట్ ఫార్మ్స్ అందివ్వడం, అర్హులైన సిటిజన్స్ అందరినీ కూడా ఓటర్స్ గా యాడ్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. ప్రతి చోట కూడా ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. మహిళలు, 18 ఇయర్స్ రీసెంట్ గా కంప్లీట్ అయిన అడల్ట్స్, ఓల్డ్ ఏజ్ బెడ్ రిడెన్ పేషెంట్స్, డిసేబుల్డ్ పీపుల్, మైగ్రెంట్ వర్కర్స్, వీరెవరూ కూడా ఓటర్ లిస్ట్ లో మిస్ అవ్వకుండా ఒక 21 జూలై పబ్లిష్ చేసే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ టైం కి ఒక క్లీన్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలని మా యొక్క లక్ష్యంగా ముందుకెళ్తున్నాము.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. దాదాపు పూర్తయిన రామాయపట్నం పోర్టును ప్రైవేటుపరం చేసే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 2 ఏళ్లలో పోర్టుపై ఎంత ఖర్చు చేశారో, ఎంతమేర పనులు చేపట్టారో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ మీదుగా ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ద్రోణి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్

0: సహా పలు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. మూసీ రివర్ బెడ్లో నివసిస్తున్న అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యాన విద్య పరిశోధనలు కేవలం ఆదాయం ఉపాధి కల్పనకే కాకుండా పౌష్టికాహార ఆరోగ్య భద్రతను అందించే కీలక రంగమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకత్వం వహించాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు మీకోసం ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు. ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో మా ఆవిడ బంగారం నాటిక వింటారు. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎంఎల్ వసంతకుమారి గారి గాత్రం వింటారు. ఉదయం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 ఇంకా 1:20 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు. మధ్యాహ్నం 3:00 వివిధ్ భారతి వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 5:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. సాయంత్రం 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 6:25 సమాచార దర్శిని. సాయంత్రం 6:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 7:45 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. రాత్రి 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఇక రాత్రి 10:00 నుండి 11:00 అంటే ప్రసార సమాప్తి వరకు జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు మీకోసం ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి శ్రీ ఎం ప్రతాప్ అందించిన ములుగు జిల్లా సమాచార లేఖ విందాం.
1: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు హాజరయ్యారు. ప్రజలు విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేసి ప్రాణాయామం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, యోగా మహాభాగ్యమని, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అని మంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగా తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎల్పీజీ వినియోగదారులందరూ తమకు సంబంధించిన ఈకేవైసీ ప్రక్రియను ఈ నెల 30లోపు 100% పూర్తి చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఫైజల్ హుసేన్ షా చెప్పారు. ఈకేవైసీ పూర్తి చేయని వారు సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో అప్డేట్ చేసుకోవాలని సూచించారు. గడువులోగా ఈకేవైసీ పూర్తి చేయని వినియోగదారులు ఎల్పీజీ సబ్సిడీకి సంబంధించిన బకాయిలు, ఇతర ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా ప్రతి సంవత్సరం 2 వారాల పాటు నిర్వహించే ప్రత్యేక శుభ్రత స్వచ్ఛత పఖ్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ములుగు మున్సిపాలిటీ కమిషనర్ సంపత్ చెప్పారు. కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, ప్లాస్టిక్ వినియోగ నివారణపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సకాలంలో అందేలాగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు, దిశ కమిటీ చైర్మన్ పూరిక బలరాం నాయక్ అన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఎంపీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకస్, డిఎఫ్ఓ వికాస్ మీనా, దిశ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు హాజరయ్యారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని శాఖల వారీగా సమగ్రంగా సమీక్షించి పనుల అమల్లో ఎటువంటి జాప్యం లేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎంపీ ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని ములుగు జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ అధికారి డాక్టర్ సంధ్య చెప్పారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని, బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర సమస్యలను అధిగమించవచ్చునని చెప్పారు. వృద్ధాప్యంలో వచ్చే సమస్యలను అధిగమించేందుకు కూడా యోగా చక్కటి పరిష్కారం అన్నారు. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రామచంద్రాపురం గ్రామ పరిధిలో 24 లక్షల రూపాయల సీఆర్ఆర్ నిధులతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను, అలాగే 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన దుర్గామాత దేవాలయం కాంపౌండ్ వాల్ ను మంత్రి అనసూయ సీతక్క ప్రారంభించారు. అనంతరం ప్రజా దర్బార్ లో పాల్గొని గ్రామస్తుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. మహిళా సంఘం సభ్యులకు 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తామని, వాటితో మహిళలు ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కిసాన్ మేళా సాంకేతిక సదస్సును గోవిందరావుపేట పిఎస్ఆర్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో రైతులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చించారు. అనంతరం ఆదర్శ రైతులను మంత్రి సన్మానించారు. వ్యవసాయ శాఖ పరిశోధన సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక విత్తనాలు, యంత్రాల స్టాల్స్ ను మంత్రి సీతక్క సందర్శించారు. ప్రధానమంత్రి ముఫ్త్ బిజిలీ సూర్యఘర్ యోజన పథకం ములుగు జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని జిల్లా రెడ్కో మేనేజర్ గంధన్ రాజేందర్ తెలియజేశారు. సంప్రదాయ ఇంధన వనరుల కొరత కారణంగా ప్రకృతి సిద్ధంగా లభించే సూర్యరశ్మి విద్యుత్ ఉత్పత్తి వినియోగం పెంచేలాగా కేంద్ర ప్రభుత్వం రైతులకు, సాధారణ ప్రజలకు సబ్సిడీ అందిస్తున్నారు. అంతేకాకుండా మిగులు విద్యుత్ ను డిస్కాంలకు సరఫరా చేయడం ద్వారా అదనపు ఆదాయం లభిస్తోందని చెప్పారు. ములుగు జిల్లా కేంద్రంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో సీఆర్ఆర్ నిధులతో పలు అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. 18.20 కోట్ల నిధులతో చేపట్టిన రోడ్ల విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ నిర్మాణం పనులకు, అలాగే అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజ్

0: నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 2026-27 విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు పెంపు, విద్యా నాణ్యత మెరుగుదల, బడిబాట కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ పాఠశాల, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యాశాఖ అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు.
1: శ్రీ ఎం ప్రతాప్ అందించిన ములుగు జిల్లా సమాచారాలకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి సీషెల్స్లో పర్యటిస్తారు. భారత యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం నుంచి వ్యాపారాలు గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందేలా చూసేందుకు దేశవ్యాప్తంగా 1,000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నారు. వెనెజువేలాలో భారీ భూకంపం వచ్చిన ప్రాంతాల్లో సహాయం కోసం మన దేశం ఆపరేషన్ అమిస్టాడ్ ప్రారంభించింది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య T20 సిరీస్ మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. FIH ప్రో హాకీ లీగ్ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్ ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవం స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరయ్యేందుకు ఈ ఉదయం 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆ దేశానికి బయలుదేరతారు. చివరిసారిగా మోదీ 2015లో సీషెల్స్ సందర్శించారు. ఈ వేడుకల్లో భారత రక్షణ దళాల విభాగంతో పాటు 2 భారతీయ నౌకాదళానికి చెందిన నౌకలు కూడా పాల్గొంటాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరుపుతారు. అలాగే ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకుంటారు. సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి మన ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. మోదీ ఈరోజు బొటానికల్ గార్డెన్ సందర్శించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు సీషెల్స్ కోస్ట్ గార్డ్ బేస్ కూడా సందర్శిస్తారు. భారత్ సీషెల్స్ దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక పౌర సంబంధాల ఆధారంగా సుదీర్ఘకాలంగా భాగస్వామ్యం నెలకొంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన తీర ప్రాంత పొరుగు దేశంగా సీషెల్స్ భారత్ మహాసాగర్ విజన్లో అభివృద్ధి చెందడం పట్ల భారతదేశ నిబద్ధతలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. న్యూఢిల్లీలో ఈ నెల 28-29 తేదీల్లో జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు 2026కు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులు పాల్గొంటారు. సమగ్ర గ్రామీణాభివృద్ధిపై చర్చించడంతో పాటు కీలకమైన కార్యక్రమాలను సమీక్షించి గ్రామీణ భారత్ భవిష్య కార్యాచరణను ఈ సదస్సులో రూపొందిస్తారు. మొట్టమొదటి భారీ స్థాయి జాతీయ గ్రామీణ అభివృద్ధి సదస్సుది. గ్రామాల అభివృద్ధి కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సదస్సు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది. ప్రధానంగా విబీజీ రామ్జీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక ప్రక్రియలను బలోపేతం చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడం వంటి అంశాలపైన సదస్సులో దృష్టి సారిస్తారు. మన దేశంలో మొట్టమొదటి సహకార ఆధారిత ట్యాక్సీ సేవ భారత్ ట్యాక్సీని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభిస్తారు. గుజరాత్లో 3 రోజుల పాటు పర్యటిస్తున్న అమిత్ షా ఈరోజు అనేక కీలక కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు సమీక్షా సమావేశాలకు కూడా అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవీలతో పాటు సహకార రంగానికి చెందిన ప్రతినిధులు, 4,000 మందికి పైగా డ్రైవర్లు భారత్ ట్యాక్సీ ఆవిష్కార కార్యక్రమంలో పాల్గొంటారు. అమూల్, ఇఫ్కో, నబార్డ్ సహా 8 ప్రధాన సహకార సంస్థల మద్దతుతో సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ భారత్ ట్యాక్సీ డ్రైవర్లకు గరిష్ట ఆర్థిక ప్రయోజనాలను నేరుగా చేరవేసేందుకు 0 కమిషన్ నమూనాపై పనిచేస్తుంది. గత ఏడాది డిసెంబర్లో దీన్ని సాఫ్ట్ లాంచ్ జరిగినప్పటికీ ఈ ప్లాట్ఫామ్ గుజరాత్లోనే 150,000 మందికి పైగా డ్రైవర్లను, 7,00,000 మంది వినియోగదారుల పేర్లను ఇప్పటికే నమోదు చేసుకుంది. రోజు 3,500 కంటే ఎక్కువ రైడ్లను పూర్తి చేస్తోంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఢిల్లీలో మిడ్ కెరియర్ ట్రైనింగ్

0: ప్రోగ్రాం పూర్తి చేసుకుంటున్న 2010 బ్యాచ్ కి చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారులతో నిన్న సమావేశమయ్యారు. వికసిత్ భారత్ కోసం విదేశాంగ విధానాన్ని సిద్ధం చేయవలసిన ప్రాధాన్యతను తాను ఈ సందర్భంగా చెప్పినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. ఐఎఫ్ఎస్ అధికారులు సర్వీస్లో మరింత ఉన్నతమైన బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో వారి అనుభవం, సామర్థ్యాలు, నిర్ణయాత్మక నైపుణ్యాలు మరింత ముఖ్యంగా మారతాయని జయశంకర్ ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. జమ్మూకాశ్మీర్లో 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్షిక అమర్నాథ్ యాత్ర కోసం భద్రతా దళాలు మరింత సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా జమ్మూ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పెట్రోలింగ్, ఏరియా డామినేషన్ కసరత్తులు, కార్డన్ అండ్ సర్చ్ కార్యకలాపాలు నిర్వహించారు. సరిహద్దు నిఘాను బలోపేతం చేయడానికి, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు, సరిహద్దు భద్రతా బలగాలతో కలిసి పోలీసులు ఆర్నియా సరిహద్దు ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ నిర్వహించారని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా వ్యాపారాలు గరిష్ట ప్రయోజనాలు పొందేలా చేయడంలో సహాయపడడం కోసం దేశవ్యాప్తంగా 1000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ట్రేడ్ పోర్టల్ను ఆధునికీకరిస్తున్నట్లు కూడా ఆయన తెలియజేశారు. లండన్లో జరిగిన 10వ వార్షిక యూకే ఇండియా వారోత్సవాలను ఉద్దేశించి ప్రసంగించిన గోయల్, భారత యూకే భాగస్వామ్యం సాంప్రదాయ వాణిజ్యాన్ని మించి సాంకేతికత, సోవరిన్ AI, క్రిటికల్ మినరల్స్, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు విస్తరించిందని చెప్పారు. భారతీయ నిపుణులకు ఈ ఒప్పందం వల్ల కలిగే ప్రయోజనాలను ముఖ్యంగా ప్రస్తావిస్తూ యునైటెడ్ కింగ్డమ్లో పనిచేసే అర్హులైన భారతీయ నిపుణులకు సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ నుంచి 5 ఏళ్ల పాటు ఇది మినహాయింపు కల్పిస్తుందని మంత్రి తెలియజేశారు. ఈ సీటా ఒప్పందం వల్ల భారత నిపుణులు ఆ పొదుపు మొత్తాన్ని భారతదేశంలో వడ్డీ వచ్చే పన్నురహిత ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లోకి మళ్లించుకోవడానికి వీలవుతుందని గోయల్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఫ్రజైల్ 5 బలహీనమైన 5 దేశాల స్థితి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద అవకాశాలు గల దేశంగా గుర్తింపు ముద్దే స్థాయికి చేరుకుందని కూడా గోయల్ అన్నారు.
1: Which is very comprehensive. It's not only about tariffs and rules of origin. It's not only about traded goods and services. It's about collaborations in technology, in education, culture, the arts. It is focused on bringing the best of both countries to each other. It's a fair, equitable, very balanced agreement.
0: భారత్ యునైటెడ్ కింగ్డమ్ దేశాల మధ్య కుదిరిన ఈ సమగ్ర వాణిజ్య ఒప్పందం సంస్కృతి, విద్యా రంగాల్లో అనేక అవకాశాలకు కూడా వీలు కల్పిస్తుందని గోయల్ సందర్భంగా చెప్పారు. వెనెజులాలో సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 920 పెరిగింది. దాదాపు 3,300 మంది గాయపడ్డారని అంచనా వేస్తున్నారు. రాజధాని నగరానికి సమీపంలో భూకంపాలు సంభవించిన తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు సహాయ సిబ్బంది తీవ్రంగా కలుస్తున్నారు. మొదటిసారి 7.2 తీవ్రతతో భూకంపం రాగా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అంతకంటే బలమైన 7.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. 2 భూకంపాలు భూమికి అతి సమీపంలో సంభవించడం వల్ల వినాశనం మరింత తీవ్రంగా మారింది. వెనుజులాలో భారీ ప్రాణనష్టం, గాయాలు, విస్తృత వినాశనానికి కారణమైన ఘోర భూకంపాల నేపథ్యంలో మన దేశం ఈరోజు ఆపరేషన్ అమెస్టాడ్ను ప్రారంభించింది. వెనుజులా ప్రజలకు సంఘీభావం తెలిపేలాగా ఈ ఆపరేషన్ మానవతా సహాయం, విపత్తు ఉపశమన మిషన్గా చేపట్టారు. రాబోయే 3 నుంచి 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరిన్ని ప్రాంతాలకు ముందు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. భారత ఐర్లాండ్ జట్ల మధ్య 2 మ్యాచ్ల సిరీస్లోని మొదటి T20 మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. భారత్పై ఐర్లాండ్ క్రికెట్లో విజయం సాధించడం ఇదే మొదటిసారి. చివరి T20 మ్యాచ్ రేపు జరుగుతుంది. ఫీఫా ప్రపంచకప్లో గ్రూప్ 1 చివరి రౌండ్ మ్యాచ్లో భాగంగా అమెరికాలోని మ్యాసచ్యూసెట్స్లో జరిగిన మ్యాచ్లో నార్వేపై ఫ్రాన్స్ 4-1 తేడాతో విజయం సాధించింది. మరో గ్రూప్ 1 మ్యాచ్లో సెనగల్ 5-0 ఇరాక్ను ఓడించింది. FIH పురుషుల ప్రో లీగ్ హాకీ

0: పిల్లో లండన్లో జరిగిన మ్యాచ్లో భారత్ 7-1 తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. తన తదుపరి మ్యాచ్లో భారత జట్టు రేపు ఇంగ్లండ్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి సీషెల్స్లో పర్యటిస్తారు. భారత్ యూకే సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం నుంచి వ్యాపారాలు గరిష్ట స్థాయిలో ప్రయోజనం పొందేలా చూసేందుకు దేశవ్యాప్తంగా 1000 మంది సలహా సిబ్బందిని నియమిస్తున్నారు. వెనెజులాలో భూకంపం వచ్చిన ప్రాంతాల్లో మనదేశం ఆపరేషన్ అమిస్టాట్ ప్రారంభించింది. భారత్ ఐర్లాండ్ జట్ల మధ్య T20 సిరీస్ మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై ఉదయ తరంగిణి.

0: ఉదయతరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. నమస్కారం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో మా ఆవిడ బంగారం నాటిక వింటారు. ఈ నాటిక వినే ముందుగా ప్రకటనలు.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు వినండి మా ఆవిడ బంగారం నాటిక.
3: ఆకాశవాణి మా ఆవిడ బంగారం హాస్య నాటిక రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు, సహకారం శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. వినండి మా ఆవిడ బంగారం హాస్య నాటిక.
4: ఏమిటి బంగారం?
5: ఈ పత్రికలో కొన్ని ప్రశ్నలు ఇచ్చారండి, వాటికి మనం అద్భుతమైన జవాబులు రాస్తే వాళ్ళకి ఎన్ని నచ్చితే అన్ని బంగారు నాణాలు బహుమతిగా ఇస్తారట.
4: అబ్బా, నీకెప్పుడు ఆ బంగారం పిచ్చేనే?
5: పెళ్ళై 10 ఏళ్ళైనా ఒక్క బంగారు గొలుసు చేయించడానికి చేతలు రావు
4: గాని. ఉంటే చేయించడం చెప్పానా? మనది అసలే చిన్న ఉద్యోగం, మరి నీకో పెద్ద ఆశలు, తీరాలంటే టైం పడుతుంది.
5: అప్పటికి నేను ముసలిదాన్ని కూడా అయిపోతాను.
4: సర్లే, నాకు కాస్త కాఫీ తెచ్చు.
5: పాలు రాలేదు.
4: ఛా, ఆ పాలయ్యగాడు ఎప్పుడు ఇంతే? నెల నెల డబ్బులు ఆలస్యంగా ఇస్తానని పాలు కూడా ఆలస్యంగా పోస్తున్నట్టున్నాడు. అవును, అంతేనా? లేక నా మీద కోపంతో నెపం వాడి మీద వేస్తున్నావా?
5: ఏమండి నన్ను నన్ను అనుమానిస్తున్నారా? నాన్నా
4: వచ్చేసాడు. మామ మామ, ఏమేవ్ ఇప్పుడు నిన్నేమన్నానే? మీ నాన్న పిలిచావు?
6: నిప్పు లేకుండా పొగ పట్టదు. నువ్వు తప్పు చేయనిదే అమ్మాయి కేక పెట్టదు. కమాన్, నా చిట్టి తల్లిని ఏమని తిట్టావో చెప్పు, లేకపోతే నీకు నా కవిత్వం వినిపిస్తా, కాజాలు తినిపిస్తా.
4: మామా మామా, లేదు మామా లేదు, నేను దీన్నేం అనలేదు మామా. కావాలంటే నీ మీద ఒట్టు.
5: అబద్ధం, పచ్చి అబద్ధం. లేవగానే కాఫీ ఇవ్వలేదని నాన్న చీమట్లు పెట్టారు. నాన్న నోటికొచ్చినట్టు తిట్టారు.
4: ఏదో మాట వరుస కంటే పెంచి పెద్ద చేస్తావటే. ఉత్త అబద్ధాలు కోరు.
6: అల్లుడు, నా ముందే నా కూతుర్ని ఎంత మాట అన్నావు?
4: ఏ తప్పన్నానా? దిస్ ఇస్ టూ మచ్.
6: అల్లుడు, నిన్న గాక మొన్న మనమంతా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటే

0: ఇంగ్లీష్లో తిడతావా? ఇది రెండో తప్పు, వెంటనే క్షమాపణ చెప్పు.
1: అలాగా, సరే ఇప్పుడే వస్తా.
0: ఏమిటి క్షమాపణ చెప్పమంటే? అల్లుడు లోనకెళ్ళాడు. అమ్మాయి దుర్గా, ఆ చీటిపాటువాడు డబ్బు కోసం తిరుగుతున్నాడమ్మా, నేను అందుకోసమే వచ్చా. ఎప్పుడు ఇస్తావో చెప్పు.
2: నేను నీకోసమే చూస్తున్నాను నాన్న. ఇదిగో డబ్బు. జాగ్రత్త, ఈసారన్నా పాట తక్కువకొస్తే పాడేసే నాన్న. నాన్న నాన్న, వచ్చే పండగ కన్నా బంగారు గొలుసు చేయించుకుంటాను నాన్న.
0: అల్లుడు, అల్లుడు, ఏంటిది?
3: కత్తి కనపట్టల్లా? అయిన దానికి కాని దానికి నువ్వు నన్ను ఇలా క్షమాపణ చెప్పమంటే దీనితో పొడుచుకొని సూసైడ్ చేసుకుంటా.
0: ఆ పని మాత్రం చేయగలడు, అమ్మాయి అనాథ అయిపోతుంది. అమ్మా దుర్గా, నేను వెళ్ళొస్తానమ్మా, వెళ్తాను.
2: అలాగే నాన్న. నాన్న, అమ్మని అడిగానని చెప్పు.
0: అలాగే అలాగేనమ్మా.
3: అబ్బా అబ్బా అబ్బా అమ్మా అమ్మా, ఏమయ్యా కళ్ళు ఏమన్నా మూసుకుపోయినాయటయ్యా, నన్ను ఇలా కొట్టావు. అబ్బా అమ్మా,
0: నువ్వు మాత్రం వెరగా ముందు చూసుకోవద్దు. నొప్పి.
2: అయ్యో అయ్యో అయ్యో, నాన్న నాన్న, దెబ్బ తగిలిందా?
0: తగలదు మరి, వీడేమన్నా మామూలుగా ఉన్నాడా? రోడ్డు రోడ్లా ఉన్నాడు.
3: ఇదిగో మాటలు తిన్నకారాణి, ఏంది వాడు వీడు అంటున్నావు? కళ్ళు మూసుకొని వచ్చి గుద్దింది కాక, పైగా నన్నంటావా?
0: నాకు అడ్డం వచ్చింది నువ్వు, మరి నీ కళ్ళేమైనా దెబ్బేయా?
3: నోరుమయ్య.
2: నాన్న నువ్వు వెళ్ళు, బాబాయ్ గారు మీరు ఇలా లోపలికి రండి, ఇలా కూర్చోండి, ఉండండి, నేను వెళ్ళి ఆయింట్మెంట్ పట్టుకొస్తాను.
3: అలాగేనమ్మా. నేను వెళ్ళొస్తానండి, నాకు ఆఫీస్ టైం అయింది. ఆగవయ్యా శంకర్రావు, నీకోసం నేను వస్తే నువ్వు వెళ్ళిపోతానంటావు ఏంటి? ఆగో,
2: ఇదిగోండి ఈ అయింట్మెంట్ రాసుకోండి.
3: అమ్మా థ్యాంక్స్ అమ్మా, మీ ఆయనకు నా మీద అభిమానం లేకపోయినా నీకన్నా ఉంది సంతోషం.
2: బాబాయ్ గారు, లోపల నాకు పని ఉంది, నేను వెళ్తున్నాను.
4: ఏంటయ్యా శంకర్రావు, ఈ మధ్య బొత్తిగా కనిపించటం లేదు.
5: అలాగా, ఓసారి కళ్ళ డాక్టర్ కలవపోయారా?
4: వంకర్రావు
5: కాదు శంకర్రావు.
4: ఏదో ఒకటి, నేను అడిగింది ఏమిటి, నువ్వు చెప్పేదేమిటి? నెల నెల అద్దె కట్టడం చేత కాదు కానీ నా మీద కుళ్ళు జోకులేస్తావా?
5: మీ బాకీ ఎప్పుడో తీర్చాను.
4: ఏంటి తీర్చింది నువ్వు?
5: ఏమేమి దుర్గా, ఓసారి ఇలా రా.
2: వస్తున్నానండి బాబాయ్ గారు.
4: అమ్మా
2: ఇదిగోండి కాఫీ. ఏంటండి పిలిచారు?
5: ఏంటే ఈ పెద్ద మనిషి డబ్బు తీసుకుని కూడా ఇంకా బాకీ అంటాడు?
2: ఏమో నాకేం తెలుసు.
4: అబ్బా కాఫీ చాలా బాగుందమ్మా, బాగా స్ట్రాంగ్గా కలిపావు. అమ్మాయి నువ్వు చెప్పు, నేను రోజు అద్దె కోసం మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నానా లేదా?
2: ఏమో నాకేం తెలుసు.
4: ఇదేంటి ఇలా ఉంటుంది?
5: ఏమిటి అద్దె కోసం రోజు తిరుగుతున్నారా? మీకేమన్నా మర్చిపోయిందా? ఫస్ట్కి ఇంకా 4 రోజులు ఉంది, అప్పుడు రండి ఇస్తాను.
4: శంకర్రావు, నేను అడుగుతోంది ఈ నెల అద్దె కాదు, నా పాత బాకీ గురించి.
5: పాత బాకీనా? ఇంకెక్కడ బాకీ? ఎప్పుడో తీర్చానుగా.
4: అమ్మా అమ్మా, ఏంటి పొద్దున్నే పచ్చి అబద్ధాలా? పాపం మర్చిపోయినట్టున్నావు కానీ కొంచెం టైం ఇస్తా, గుర్తు తెచ్చుకొని చెప్పు.
5: అక్కర్లేదు, నేను మీకేం బాకీ లేను.
4: అమ్మమ్మమ్మమ్మమ్మమ్మో, అన్యాయం అన్యాయం అన్యాయం.
5: ఏంటండి ఆ రోజు మీకు నేనేం చెప్పానండి? 2 సార్లు ఇస్తానన్నానుగా.
4: అన్నావు కానీ ఒకసారి ఇచ్చావుగా.
5: ఇంకే మీ బాకీ తీరిపోయింది.
4: తీర్చకుండానే తీర్చానంటూ మాట మారుస్తావేంటయ్యా?
5: హరి హరి, నేనెప్పుడు మాట మార్చానండి?
4: ఎప్పుడేంటి ఇప్పుడే?
5: మాట మార్చింది నేను కాదు మీరు. ఒకవైపు డబ్బు తీసుకున్నానని ఒప్పుకుంటున్నారు, మరోవైపు ఇంకా తీర్చలేదు అంటున్నారు, దీన్ని ఏమంటారు?
4: అమ్మాయి అమ్మాయి దొరకా, నువ్వు ఒకసారి ఇలా రామ్మా. రా
2: చెప్పండి.
4: అమ్మా నువ్వు న్యాయం చెప్పమ్మా.
2: ఏమో నాకేం తెలుసు.
4: అబ్బా ఏమీ వినకుండానే ఏమో నాకేం తెలుసు అంటే ఎట్లాగమ్మా, ముందు చెప్పింది విని తల్లి.
5: అవును దుర్గా, నీకు ఆ రోజు 20 వేలు ఇచ్చాను కదా, ఈయనకి ఇచ్చేసావా? ఇప్పుడేమంటారు?
4: ఏమ్మా నాకు ఇచ్చింది 10 వేలే కదూ, ఇంకా 10 వేలు ఇవ్వాలి కదూ. ఏమయ్యా శంకర్రావు ఇప్పుడేమంటావు?
5: ఇద్దరు చెప్పిన దానికి ఊకూడదా పెట్టే, నోటితో చెప్పవా?
4: ఎట్లా చెబితే ఏంటయ్యా శంకర్రావు, నిజం తెలియాలి కానీ.
5: నిజం చెప్పు, నేను ఇచ్చిన డబ్బు మొత్తం ఈయనకి ఇచ్చావా లేదా?
2: ఇవ్వలేదండి.
5: మరైతే ఆ 10 వేలు ఏం చేసావే?
2: పక్క వీధిలో ఉండే పార్వతమ్మ గారికి ప్రాణం మీదకొస్తాను చేపదిలిచ్చానండి.
5: ఏడవలేకపోయావు?
4: ఊరుకోవయ్యా ఊరుకో, ఎందుకలా అరుస్తావు? అమ్మాయి చేయబదులనంది గాని నిజానికి వడ్డీకే ఇచ్చింటుంది. ఏం పర్వాలేదులే అమ్మా, నెల నెల వడ్డీలో సగం వాటా నాకు ఇచ్చాయమ్మా. ఇదిగో శంకర్రావు, ఈ కాగితం మీద ఒక్క సంతకం పెట్టవయ్యా.
5: పెట్టనండి, నాకేమో.

0: సంవత్సరం నేను ఎప్పుడో ఇచ్చేసాను.
1: కుదరదు, ముందు నా 10,000 నాకు ఇచ్చేసేయండి, తర్వాత మీరు చూసుకోండి.
0: చిచి, ఏం పనిచేసావే, వెళ్ళి అవతలకి. ఏమండి అల్లటప్పారావు గారు, నాకు ఓ రోజు గడువు ఇస్తే కొత్తగా ఎవరినైనా అప్పడుకొచ్చిస్తాను, ఏమంటారు?
1: అదేం కుదరదు, సాయంత్రంలోగా నా డబ్బులు నాకు ఇచ్చే ఏర్పాటు చేయాలి. అంతే అంతే అంతే, నేను వెళ్ళిపోతున్నా.
0: ఛీ, ఇటువంటి ఆడదానితో కాపురం చేయడం కన్నా సన్నాసుల్లో కలిసిపోవడం మంచిది. దుర్గా, నేను వెళ్తున్నా.
2: సన్నాసుల్లో కలవడానికేనా?
0: కాదు, ఆఫీస్కి.
3: అమ్మగారు, అమ్మగారు.
2: ఏంటి ఈ రోజు పాలు ఆలస్యంగా తెచ్చావు?
3: లేదమ్మగారు, ఇప్పుడు కూడా పాలు తీసుకురాలేదు.
2: ఏ, ఎందుకని?
3: అమ్మగారు, పెద్ద కట్టం వచ్చి పడిందమ్మా, మీరే ఆదుకోవాలి.
2: కష్టమా? ఏంటది?
3: మా ఎదురింట్లో ఉండే ఎల్లయ్య పెళ్ళానికి ఉన్నట్టుండి శుద్ధి చేసిందమ్మా. రేత్రికి రేత్రి ఆసుపత్రిలో చేర్పించాం, ఇప్పుడేమో ఆపరేషన్ చెయ్యాలంత.
2: అయితే
3: అర్జెంట్ గా 5 కేలు కట్టమంటున్నారు. ఎల్లయ్య గాడి కాడ చిల్లిగవ కూడా లేదు. పాప పొద్దత్తమానం ఆడి పెళ్ళాం అన్న అన్న అంటూ నేనంటే ఎంతో ఇదిగా ఉంటది. చూస్తుంటే కడుపు తరుక్కుపోతా ఉంది. ఏం చెయ్యాలో పాలు పాక మీకు ఆడికి వచ్చానమ్మా.
2: డబ్బు కోసమేగా, నా దగ్గరే ఉంటాయి.
3: అమ్మమ్మ, ఎవరికాడైనా ఓ 40,000 అప్పిప్పితే ప్రాణాలను నిలబెట్టుకుంటామమ్మా.
2: చాలు చాలు, ఉన్న పాలంగా 40,000 ఇవ్వడానికి 70 చెట్లకు కాస్తున్నాయి అనుకున్నావా? నా వల్ల కాదు, ఇంకెవరినైనా చూసుకో.
3: అమ్మా, అమ్మగారు ఆగండి అమ్మా, నేనేమి ఉత్తిగా అడగట్లేదమ్మా. ఇదిగో ఈ గొలుసు, ఈ గొలుసు పెడతానంటున్నాను.
2: గొలుసా?
3: అవునమ్మా.
2: మరి ఆ మాట ముందు చెప్పి సావే. ఏది అది?
3: ఇదిగో అమ్మా.
2: అయినా నా దగ్గర డబ్బేమీ లేదు. ఆ పోనీ, అక్కడ ఇప్పించమంటే ఇప్పిస్తా.
3: ఎట్టాగైనా సరేనమ్మా, ఇదిగో అమ్మా గొలుసు.
2: అబ్బో చాలా బాగుంది. ఎంత లేదన్నా, ఓ 40,000 చేయొచ్చు. వీణ్ణి ఎలాగైనా బోల్తా కొట్టించేసి ఓ 20,000 సొంతం చేసుకుంటే భలే ఉంటుంది.
3: ఏందమ్మగారు, మీలో మీరే ఏదో మాట్లాడుకుంటున్నారు.
2: అదే, ఏం లేదు పోలయ్యా, ఇది పైకి బాగానే కనిపిస్తుంది కానీ అంత మందికైన బంగారం లాగా నాకు అనిపించడం లేదు.
3: లేదమ్మగారు, ఈ మధ్యన చేయించిందే 2 సవర్ల బంగారం.
2: 2 సవర్ల? అయినా సరే, దీనికి 40,000 ఎవరు ఇవ్వరు. కావాలంటే ఒక 20 or 30 ఇస్తారేమో.
3: సరే, ఏం చేస్తామమ్మా, వచ్చిందే తీసుకుంటాం, మళ్ళీ తీర్చేసి విడిపించుకుంటాం కదా.
2: భలే భలే, దారిలోకి వచ్చేసాడు. సరే సరే, నేను వెళ్ళి బాబాయ్ గారికి ఫోన్ చేస్తాను.
4: అమ్మాయి దుర్గమ్మ.
2: పోలయ్యా, బబ్బబ్బబ్బా, నీ టైం చాలా బాగుందయ్యా, సమయానికి ఆయనే వచ్చేసారు. బాబాయ్ గారు రండి రండి, నిజంగా మీకు 100 అండి.
4: దేనికమ్మా?
2: అలా మిమ్మల్ని తలుచుకున్నావో లేదో, దేవుళ్ళ ఇలా ప్రత్యక్షం అయిపోయారు.
4: ఏమ్మా, డబ్బుతో ఏమన్నా పని వచ్చి పడిందా?
2: అబ్బో, మీరు భలే కనిపెట్టేస్తారండి.
4: నేను ఎప్పుడు ఇంతేనమ్మా, అప్పు కావాల్సి వచ్చినప్పుడు దేవుళ్ళను, అప్పు తీర్చేటప్పుడు దయ్యంలాను కనిపిస్తుంటాను. సర్లే, ఇంతకు ఈ విషయం ఏంటో చెప్పు.
2: అబ్బే ఏం లేదు బాబాయ్ గారు, ఇదిగోండి ఇతను పోలయ్యని రోజు మాకు పాలు తెచ్చిపోస్తూ ఉంటాడు. పాపం వీళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు పోయినాయి.
4: పాపం.
3: అబ్బే అది కాదమ్మగారు.
2: నన్ను చెప్పనివ్వు పోలయ్యా, నువ్వు ఎవరికి ఏమి చెప్పకపోతే డబ్బెలా దొరుకుతుంది చెప్పు. బాబాయ్ గారు పాపం బొత్తిగా మొహం తస్తుడండి.
4: అలాగా?
2: పాపం పోలయ్యకి అన్ని కష్టాలే, మందులు కొనటానికి కూడా డబ్బు లేదు. అందుకని మీరు 30,000 సర్దితే నెల నెల వడ్డీ ఇచ్చేస్తాడు. 6 నెలల్లో అసలు కూడా ఇచ్చేస్తాడండి.
4: చస్తే ఇవ్వను.
2: ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ నా మాట నమ్మండి, కావాలంటే నేను అడ్డంగా ఉంటాను. బాబాయ్ గారు,
4: నువ్వు అడ్డం ఉంటే నాకెందుకమ్మా, నోటి మీద సంతకం కావాలి గాని.
2: సరే అలాగే చేస్తాను.
4: మధ్యలో తేడా ఏమన్నా వచ్చిందంటే విషయం మీ ఆయన దాకా వెళుతుంది, సరేనా?
2: అలాగేనండి, త్వరగా పాపరిట్ ఇవ్వండి.
4: ముందే చెప్తున్నా, నా దగ్గర 20,000 ఉన్నాయి, ఇష్టమైతే సంతకం పెట్టు, ఇదిగో నోటు.
3: 20? వదలండి.
2: అబ్బా పోలయ్యా, ముందు దొరికినంత తీసుకోవయ్యా, అవతల ప్రాణం మీదకొస్తే నువ్వు ఇలా ఆలస్యం చేస్తే నీకే నష్టం కదూ. ఇలా ఇవ్వండి, సంతకం చేస్తాను.
4: ఇదిగోనమ్మా.
3: అమ్మగారు బంగారం.
2: ఆ సంగత వదిలే, రేపు మాపో 10,000 నేను ఇస్తాను, సరేనా?
3: అట్టాగే అమ్మగారు.
2: ఇదిగో బాబాయ్ గారు, ఇదిగోండి నోటు తీసుకోండి.
4: అమ్మా ఇగో డబ్బులు.

0: తెచ్చుకోమ్మాయి.
1: పోలయ్యా, ఇదిగో డబ్బు.
2: అమ్మా, కట్టంలో ఆదుకున్నారు. మీ మేలు ఎప్పుడు మర్చిపోనాం గారు. వస్తానమ్మా.
0: అవునమ్మాయి, మీ ఆయన ఏమన్నా ఫోన్ చేశాడా?
1: అబ్బే లేదండి.
0: సర్లే అమ్మాయి, ఇక్కడ దాకా వెళ్ళొస్తాను. మీ ఆయన రాగానే ఫోన్ చేయండి, వస్తా.
1: అలాగే అలాగే. అబ్బా, ఈరోజు ఎంత మంచి రోజు. 40,000 చేసే గొలుసును 20,000కి సంపాదించేశాను. ఎంత లక్కీనో. నాన్నకి ఫోన్ చేయాలి. హలో హలో నాన్న, చీటి పట్టు ఏమైంది? ఏమిటి, మనకే వచ్చిందా? వెరీ గుడ్.
3: హలో, ఎవరు లోపల? ఎవరు పలికి చావట్లేదే. రేయ్, ఎవడ్రా ఇంట్లో? ఎవరు పలికి చావరే?
4: ఎవరు
1: ఎవరండి మీరు?
3: నా డ్రెస్సు, నా పర్సనాలిటీ, నా లాఠీ, ఇవన్నీ చూసి కూడా ఇంకా ఎవరు అని అడుగుతున్నారా? నాన్సెన్స్. మీకు అస్సలు బొత్తిగా జనరల్ నాలెడ్జ్ లేనట్టుంది. అవునా?
4: అర్థమైంది, మీరు పోలీస్.
3: అబ్బా, ఎంత కరెక్ట్ గా చెప్పావో. ఎస్, కానిస్టేబుల్ కనకారావు అంటే నేనే. నంబర్ 420 అన్నా కూడా నేనే. మరి నీ పేరు?
4: శంకర్ రావు.
3: ఇంటి పేరు తిక్క?
4: కాదు, బక్క.
3: చూడు మిస్టర్ బొక్కా శంకర్ రావు.
4: కాదు, బక్కా శంకర్ రావు.
3: బక్కా శంకర్ రావు. మీరు బిస్కెట్లు కూడా కొంటుంటారా?
4: ఏంటండి మీరు బిస్కెట్లు చాక్లెట్ అంటూ తిక్క తిక్క ప్రశ్నలు వేస్తున్నారు? మీకేం కావాలి? అసలు మా ఇంటికి మీరు ఎందుకు వచ్చారు?
3: దొంగ పోలీస్ ఆట ఆడుకుందామని. ఓర్ని, ఈ కానిస్టేబుల్ కనకారావునే పట్టుకొని ఎందుకు వచ్చావు అని అడుగుతున్నావంటే అర్థమైపోయింది. నీకు చట్టమన్నా పోలీసులన్నా ఏమాత్రం గౌరవం లేదని. అయినా అవన్నీ నీకే ఉంటే ఇలాంటి ఎదో పనులు ఎందుకు చేస్తావు?
4: నేనా? నేనే ఏదో పనులు చేశాను.
3: ఎవడో ముక్కు మొహం తెలియనోడి దగ్గర దొంగ బంగారం కొన్నావు, అవునా?
4: నేనా? ఏనా బామ్మర్ చెప్పాడు?
3: చెబుతా, తొందర ఎందుకు? అమ్మాయి దుర్గా, కనక దుర్గా.
1: అది
3: ఎక్కడికమ్మా జారుకుంటున్నావు చల్లగా?
1: అది మీకు వేడిగా కాఫీ తీసుకొద్దామని.
3: వేడిగా కాఫీ అయితే ఓకే. చూడమ్మా, డికాషన్ బాగా స్ట్రాంగ్ గా ఉండాలి. పంచదార మాత్రం కాస్త తక్కువ వేసిరమ్మా, ఎందుకంటే నా ఒంట్లో బాగా షుగర్ ఉంది.
1: అలాగేనండి.
3: ఇప్పుడు చెప్పవయ్యా శంకర్ రావు.
4: చెప్పాల్సింది మీరు. నేను దొంగ బంగారం కొన్నానని మీకు ఎవరు చెప్పారు? బహుశా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటది.
3: నేను ఏ ఇంట్లోనైనా సరే అనుమానంతో అడుగు పెట్టానంటే నేరస్తుణ్ణి పట్టుకున్నాకే తిరిగి వెళ్తాను, తెలుసా నీకు?
4: ఆ సంగతి మరి నాకెందుకు చెబుతున్నట్టు?
3: టైం పాస్ అవుతుందని. మర్యాదగా నిజం చెప్పు, నువ్వు దొంగ బంగారం కొన్నావా లేదా?
4: లేదు లేదు లేదు.
3: పదా పదా పదా పోలీస్ స్టేషన్కి.
4: దేనికి?
3: చాలా మంది నేరస్తులు ముందు నీలాగే కాదంటారు. స్టేషన్ తీసుకెళ్లి మా స్టైల్లో మర్యాద చేశాక వాళ్లే నేరం చేయకపోయినా సరే చేసావని ఒప్పుకుంటారు. అందుకు
4: నాకు అవసరం రాదు, నేను రెడీ. పదండి.
3: ఆగో, తొందర పడుతున్నావేంటి? మీ ఆవిడ చేతి కాఫీ తాగాక వెళదాం. ఏమా, కాఫీ కావాలా?
1: వస్తున్నానండి, ఇదిగోండి కాఫీ.
3: అబ్బా థ్యాంక్స్. చూడు మిస్టర్ శంకర్ రావు, మీ ఇంట్లో కాఫీ తాగుతున్నంత మాత్రాన నేను నా కర్తవ్యాన్ని మర్చిపోతాను అనుకోకు, గుర్తుంచుకో.
4: అలాగే.
3: అబ్బా బాగుందమ్మా, డికాషన్ స్ట్రాంగ్ గా ఉంది, పంచదార కూడా తక్కువగా వేశావు. ఇంతకుముందు నువ్వెవరి దగ్గర బంగారం కొన్నావమ్మా?
1: అది అయ్యో, నా దగ్గర అంత డబ్బు ఎందుకు ఉంటుందండి?
3: ఉంది, మీ ఆయన జేబులోంచి కొట్టేస్తే సరి.
1: అది
4: దానికి అలవాటు ఉందండి.
1: చాలు ఊరుకోండి. ఏంటా మాటలు, నేను ఆ లేడీ కేడీని అనుకున్నారా ఏంటి?
3: అమ్మో, దొందు దొందే తేలిగ్గా నిజం చెప్పేలా లేరు. ఇప్పుడు ఎలా? ఐడియా. చూడు శంకర్ రావు, ఇదిగో ఇక్కడ ఈ బల్ల మీద నా పర్సు పెడుతున్నాను. నేను కళ్ళు మూసుకొని 10 లెక్క పెడతాను. ఈలోగా మీరు కొన్న దొంగ బంగారం గురిసి అక్కడ పెట్టండి. అందుకు బహుమానంగా ఈ పర్సు మీరే తీసేసుకోండి. కేసు గీసు లేకుండా గొలుసు తీసుకుని నా దారి నేను పోతాను, ఓకే?
1: నిజంగా పర్సు మాకు ఇచ్చేస్తారా?
3: నేనిచ్చేదేంటి, మిమ్మల్ని తీసుకోమంటుంటే.
1: అలా అయితే మీరు కళ్ళు మూసుకోండి.
3: మూసుకున్నాను.
1: ఇప్పుడు లెక్క పెట్టండి.

0: అమ్మాయి మాటలు వింటుంటే దొంగ దొరికేటట్టే ఉంది. ఒకటి రెండు మూడు
1: ఏమండీ, ఆయన అలాగే లెక్క పెడతారు కానీ మనం లోపలికి వెళ్ళిపోదాం. పదండి.
0: ఎనిమిది తొమ్మిది పది. ఇదేంటిది, పర్సు లేదు గొలుసు లేదు, వీళ్ళిద్దరూ లేరు అంటే కంపదీసి నా పర్సు తీసుకుని పారిపోయారా ఏంటి?
2: ఇప్పటికైనా చెప్పవే.
0: మోసం, దగ కుట్ర, తొండి.
2: ఏంటండి
0: గొలుసు ఇక్కడ పెట్టకపోగా నా పర్సు కూడా ఎత్తుకుపోతారా? అన్యాయం, అక్రమం, దుర్మార్గం, కుతంత్రం.
2: నిజమే, ఇక్కడలో పర్సు ఏమైనట్టు? ఏమే, నువ్వేమైనా తీసావా?
1: అదే మరి, నాకేం తెలుసు, నేను మీతో పట్టాక లోపలికి వచ్చాను.
2: అవును,
0: అర్థమైంది. అబ్బో, మీరిద్దరూ పెద్ద ముదుర్లేనే. మరి నేను దేశ ముదుర్ని, అందుకే మీకిప్పుడు రెండు నిజాలు చెప్పబోతున్నా, వినండి. ఒకటి, మీరు కొన్న గొలుసు మా ఎస్ఐ గారి భార్యది. ఆవిడ మార్నింగ్ వాక్ చేస్తుంటే ఎవడో కొట్టేసేట. అప్పటి నుంచి ఆయన మా ఎస్ఐ గారు అగ్గి మీద గుగ్గిలా మండిపోతున్నాడు. దొంగ దుర్దేశాలు ఎన్కౌంటర్ చేసేస్తానంటున్నాడు. ఇకపోతే రెండు, ఇందాక ఇక్కడ పెట్టిన పర్సు ఉత్తుతుదే ఖాళీది, అందులో డబ్బులేం లేవు. అంటే పర్సు తీసింది నువ్వా? ఏమయ్యో శంకర్రావు, చూసావుగా దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది?
2: ఏ దొంగోడైనా మీ పర్సు కొట్టేస్తే ఆ తర్వాత వాడు మిమ్మల్ని బండబూతులు తిట్టడం ఖాయం, అంతేగా?
0: చిచ్చి, మరీ నువ్వు ఇంత దారుణంగా అర్థం చేసుకుంటావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇక లాభం లేదు, మీ ఆట ఎలా కట్టించాలో నాకు బాగా తెలుసు. రే పోలా, రే లోపల రా.
3: వస్తున్నారయ్యా.
0: రే నువ్వు అక్కడ నిలబడు.
3: అట్టగనయ్యా.
0: వీడెవడో మీకు తెలుసా? పెద్ద కేడి, పగల పాలు పోస్తుంటాడు, రాత్రిళ్ళు నగలు కాజేస్తుంటాడు. వాటిని మీలాంటి ఆడవాళ్ళకి మాయమాటలు చెప్పి ఆయన గాడికి అమ్మేస్తుంటాడు. చెప్పరా పోలిగా, నువ్వు గురి సమ్మింది ఎవరికే?
3: ఈ దుర్గమ్మ గారికేనండి. 30 ఏళ్ళకి బేరం చేసి 20 ఏళ్ళు చేతిలో పెట్టారు మా తల్లి.
0: ఇప్పుడేమంటారు?
2: చిచి, ఎంత పనిచేసావే, నీ వల్ల నా పరువు కూడా పోయింది కదే.
0: మిస్టర్ శంకర్రావు, మొత్తానికి నీకంటే మీ ఆవిడ మహాఘటికరాలు. అమ్మో అమ్మో అమ్మో అమ్మో, నిన్నే కాదు నన్ను కూడా ఎన్నెన్ని ముప్పు తుప్పలు పెట్టింది.
2: ఇంకా అలా చూస్తావంటే ఆ గొలుసు ఇలా తీసుకురా.
1: ఇదిగోండి గొలుసు.
2: అవును, 20 వేలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయే?
0: ఎక్కడి నుంచి ఏమిటి, నేను లేను. ఈ పోలయ్య గాడికి ఏదో ప్రాణం మీదకి వచ్చిందని చెప్పి తనే నోటు రాసి అప్పుగా తీసుకుందాం. అమ్మో అమ్మో అమ్మో, అసలు సంగతి ఇదన్నమాట.
2: ఎంత ధైర్యమే నీకు?
0: ఏమైనా మీ ఆవిడ బంగారమేనా? ఎంతకీ, ఈయనెవరు?
2: మా ఇంటి ఓనరు అల్లటప్పారావు గారు.
0: ఆహా, అంటే ఈ దొంగ బంగారం కేసులో నీ హ్యాండ్ కూడా ఉందన్నమాట.
4: నాకేం తెలియదు అండి, నేనేం చూడలేదు. అప్పు అడిగితే ఇచ్చాను అంతే. ఇది శంకర్రావు, నువ్వు ఇవ్వాల్సిన అద్దె బాకి 10 వేలు ఇలా ఇవ్వు, నాకు పని ఉంది, నేను వెళ్ళిపోవాలి.
2: ఇవ్వండి మీ డబ్బులు. ఇంకెప్పుడు నాకు తెలియకుండా మా ఆవిడికి అప్పించారంటే ఊరుకోను. అసలు మీలాంటి అప్పులు ఇచ్చేవాళ్ళు ఉండబట్టే ఇలాంటి ఆడవాళ్ళు ఇలా చిల్లరైపోతున్నారు.
4: అలాగే, మరి నేను వస్తా.
0: అగా, ఏంటి సడన్ గా వచ్చేయడం, సడన్ గా వెళ్ళిపోవడం అంతా మీ ఇష్టమేనా? ఇందాక ఈవిడ రాసిచ్చిన నోటు ఇలా ఇవ్వండి.
4: దేనికి?
0: ముందు ఇవ్వండి.
4: ఇదిగో ఇంత నోటు.
0: ఇప్పుడు అందరూ పోలీస్ స్టేషన్కి నడవండి.
4: నేను దేనికి?
0: నీ వడ్డీ వ్యాపారానికి లైసెన్స్ ఉందా? అందుకు.
4: ఇదిగో కావాలంటే ఎంతో కొంత తీసుకొని నన్ను వదిలే బాబు, నీకు దండం పెడతాను. ఇప్పుడే ఉంటుంది.
0: ఓకే, అలా అయితే వాళ్ళ పక్కన నిలబడు. మరి మీ సంగతి ఏంటి?
2: సారీ అండి, మా ఆవిడ చేసిన పనికి నేను క్షమించమని అడుగుతున్నాను. ఈ గొలుసు మీ ఎస్ఐ గారికి ఇచ్చేయండి. ఈ పోలయ్య దగ్గర 20 వేలు మాకు ఇప్పించండి, అవి మేము ఈయన గారికి ఇచ్చేస్తాం. మీ దగ్గర నోటు మాత్రం చించేయండి. ఇక మీ దారి మీది, మా దారి మాది. ఇంకెప్పుడు ఇలా చేయకుండా మా ఆవిడికి నేను బుద్ధి చెబుతాను.
0: అబ్బా అబ్బా, ఎంత తేలిగ్గా తేల్చేసావు. ఏమయ్యా శంకర్రావు, అంతా మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తే ఇక మేమెందుకు, మా పోలీస్ స్టేషన్ ఎందుకు, చట్టాలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు?
2: అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి?
0: స్టేషన్కి వచ్చి కాగితాలు రాసేవాలి, రానంటే అరెస్టు చేయాల్సి వస్తుంది.
2: బాగుంది, స్టేషన్ రావాల్సిన అవసరం నాకేముంది? కాజేసింది ఈ పోలయ్య, అప్పిచ్చింది ఆ అల్లటప్పారావు, కొన్నది మా ఆవిడ. కావాలంటే ఆ ముగ్గురిని తీసుకెళ్ళండి, కాగితాలు రాయించుకోండి, కాదంటే అరెస్ట్ చేసుకోండి.
4: అమ్మో శంకర్రావు, మధ్యలో నన్ను ఇరికిస్తాయ్యా. ఇగో బాబు కనకరావు, ఎంత ఇవ్వమంటావో చెప్పయ్యా, ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను.
0: అయితే ఈ శంకర్రావు మీకు ఇచ్చాడే 10 వేలు, అవి ఇలా ఇవ్వండి.
4: అమ్మో 10 వేలా?
0: ఇవ్వండి.

0: బయట రేట్లు ఎలా మండిపోతున్నాయి?
1: ఇందా తీసుకోండి.
0: ఇక మీ అరెస్టు సంగతి మర్చిపోయి ఇంటికెళ్ళండి.
1: అంటే ఈ 10,000?
0: కాకి,
1: పొద్దున్నే ఎవడు మొహం చూసానే ఏంటో.
2: అయ్యా కానిటేబుల్ గారు, మీ గోలు సంగతి తేలిందిగా. నా కట్లు ఎప్పుదీస్తే ఆ 20,000 వీళ్ళకి ఇచ్చేసి నా దారి నేను పోతానండి.
0: ఆగరా, నిన్ను అంత తొందరగా వదులుతానా? ముందు పోలీస్ స్టేషన్ పదండి, అక్కడ తీరుద్దాం. శంకర్రావు పదవయా.
3: ఇందాకే చెప్పాను నేను రానని. కావాలంటే మా ఆవిడని తీసుకెళ్ళండి. తప్పు చేసింది తనేగా.
4: ఏమండి మీరేనా మాట అంటున్నది? నన్ను తీసుకుపోమని చెప్పడానికి మీకు నోరలో వచ్చిందండి.
3: లేకపోతే నువ్వు చేసింది బాగుందా? ఏదో ఒకరోజు నేను నీకు గొలుసు చేయిస్తానని చెప్పాగా, అందాక ఆగలేవా? తొందరపడి పాడుపని ఎందుకు చేసావే?
4: నిజమే, నేను చేసింది తప్పే, అందుకేగా క్షమించమని అడుగుతున్నాను.
3: నువ్వు అంత తేలిగ్గా మారేది అనేవి కాదు, నాకు మాత్రం ఆ నమ్మకం లేదు. అందుకే 4 రోజులు పోలీస్ స్టేషన్లో ఉండేస్తే అప్పటికైనా నీకు బుద్ధి వస్తుంది.
1: ఏమయ్యా శంకర్రావు, నీకు అసలు మనసుందా? అవతల ఓ ఆడకూతురలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే కరిగిపోవేంటయ్యా?
3: ఏం చేయమంటారు?
0: ఇదిగో ముందు ఆ గొలుసు ఇలా ఇవ్వండి, మీ 20,000 పోలే నుంచి తీసుకోండి. అరే పోలయ్యా, 20,000 ఇచ్చేరా?
3: అలాగే ఇదిగోండి గొలుసు.
0: ఇప్పుడు ఈ 20,000 మీవే కదా?
3: అవును.
0: అవి నాకు ఇచ్చేయండి.
3: ఇదిగోండి 20,000.
0: ఇక ఈ క్యాష్ సంగతి మీరు మర్చిపోండి, కేసు సంగతి నేను మర్చిపోతాను. శంకర్రావు నాకు మంచి ఫ్రెండ్, వాళ్ళ ఆవిడ బంగారం పిచ్చి వదిలించడానికి, మీరు చేస్తున్న అనాదరి వడ్డీ వ్యాపారం మానిపించడానికి నేను శంకర్రావు పోలయ్య ముగ్గురు కలిసి నాటకం ఆడేవండి.
4: అబ్బా మీరెంత మంచివారండి, నన్ను జైలుకు వెళ్లకుండా చేయడం కోసం 20,000 అలా అడగగానే ఇలా ఇచ్చేశారు, నా పరువు కాపాడేశారు.
3: ఏం చేస్తాను, నీలాంటి దాన్ని కట్టుకున్నందుకు అనుభవించాలిగా.
4: అబ్బా అలా అనకండి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను, బుద్ధిగా ఉంటాను. సరేనా, కష్టపడ్డ సొమ్ముతో నగలు చేయించుకుని పెట్టుకున్నప్పుడే అసలైన ఆనందం అని ఇప్పటికి తెలుసుకున్నాను.
3: నిజంగా?
4: నిజంగా.
3: మా ఆవిడ బంగారం.
5: మీరింతవరకు మా ఆవిడ బంగారం హాస్యనాటికి విన్నారు. రచన శ్రీ అద్దేపల్లి భరత్ కుమార్, నిర్వహణ శ్రీ ఎలిసల నాగేశ్వరరావు, సహకారం శ్రీ ఆళ్ల యోగానందేశ్వరరెడ్డి. ఇందులో పాల్గొన్నవారు శంకర్రావు, శ్రీ బీకేఎన్ఎస్ ప్రసాద్, ఇంటి ఓనర్ శ్రీ వైఎస్ కృష్ణేశ్వరరావు, పోలీస్ శ్రీ బి ఉదయభాస్కర్, పోలయ్య శ్రీ వి భాస్కర్రావు, దుర్గ తండ్రి శ్రీ ఏ వెంకటేశ్వరరావు, దుర్గ శ్రీమతి ఎస్ అమృతవర్షిణి.
6: కార్యక్రమంలో ఇప్పుడు శని గీతాలు వినండి. శుభలగ్నం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో, అరే వా,
2: చిక్కుకుంది.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఇప్పుడు వినండి పెళ్లి పుస్తకం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసుశీల పాడిన పాట. ఆరుద్ర గీతం, కేవీ మహదేవన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి రుద్రవీణ చిత్రం నుండి కేజే జేసుదాస్ చిత్ర పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, ఇళయరాజా సంగీతం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎంఎల్ వసంతకుమారి గారి గాత్రం వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: times champion Uruguay crash out of FIFA World Cup after losing to Spain 1-0. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.8 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా ఆహుతి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మల్లెమాల గీతం సత్యం సంగీతం.

0: அச்சா பப்பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్
3: ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమలో ఇప్పుడు వినండి. వాన చిత్రం నుండి రంజిత్ చిత్ర పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, కమలాకర్ సంగీతం.

0: యమలీల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట. జొన్నవితుల గీతం, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.
1: Think

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్

0: ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినండి అనుబంధం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.

ఖైదీ నెంబర్ 786 చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. భువనచంద్ర గీతం, రాజ్ కోటి సంగీతం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి, కొండపల్లి రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. వేటూరి గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

0: చాటు మాటు ఆటు పోటు కోకమ్మ కట్టు దాటి పెట్టదు స్వీటు హాటు ఘాటు నాటు.
1: అదిరిందయ్య చంద్రం ఈ చిత్రం నుండి జెస్సీ గిఫ్ట్ పాడిన పాట. భాస్కర్ బెట్ల గీతం, ఎంఎం శ్రీలేఖ సంగీతం.
2: వస్తే పద్మావతి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. మహాత్మ చిత్రం నుండి కార్తీక్ సంగీత పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, విజయ్ ఆంటోనీ సంగీతం.

0: చిత్రం ఈ సినిమా కోసం ఆర్పీ పట్నాయక్ స్వీయ సంగీత సారథ్యంలో రవివర్మ కౌసల్య పాడిన పాట, పాట రచన కులశేఖర్.
1: సూపర్ అన్నాడు, థ్యాంక్స్ చెప్పింది, కిస్ ఇచ్చాడు, క్యాచ్ పట్టింది,
2: ఏదో చెప్పాడు,
1: సిగ్గుపడింది, రోజాని ఇచ్చాడు.

0: 魔王おいバリポトナデ
1: ヤバレッテ
0: ヤリポトナデ
1: ヤバレッテ
0: ああ。

0: ఆగిపోమన్నాడో
1: ఎవరేంటి
0: పారచిమన్నాడు.

0: ప్రోడక్ట్ పొందండి. అరే వా, భలే ఉంది.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆర్జించండి, అప్రమత్తంగా ఉండండి.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, పెద్దరికం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. భువనచంద్ర గీతం, రాజ్ కోటి సంగీతం.

దరువు చిత్రం నుండి నరేష్ అయ్యర్, సంగీత రాజేశ్వరన్ పాడిన పాట, భాస్కర్ భట్ల గీతం, విజయ్ ఆంటోనీ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో చివరిగా వినండి. స్వయం కృషి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, రమేష్ నాయుడు సంగీతం.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం సరిగ్గా 10 గంటలు. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలు దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారం అవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారం అయ్యే రేడియో ప్రసంగాల పరంపరలో 135వ సంచిక. ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ మొత్తం, ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, ఏఐఆర్

న్యూస్, డిడి న్యూస్ మొదలైన యూట్యూబ్ ఛానళ్లలో కూడా వినవచ్చు. ప్రధానమంత్రి హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారం చేస్తాం. రేపు రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారం అవుతుంది. శ్రోతలు గమనించగలరు. న్యూఢిల్లీలో రేపు ఎల్లుండి జరిగే జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు 2026 గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజుల ఈ సదస్సు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులు, ప్రభుత్వోన్నతాధికారులు సమగ్ర గ్రామీణాభివృద్ధిపైన చర్చిస్తారు. మూసి రివర్ బెడ్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవోగా భవానీ శంకర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 8,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఎంపీఆర్ కృష్ణయ్య ఈ నెల 30 తేదీన కాలేజీల బంద్కు పిలుపునిచ్చారు. పరిమితికి మించి సరుకులు, ఖనిజాలు, ముడి పదార్థాలు భారీ వాహనాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు. దేశం 40,000 పుల నుంచి వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు నిమ్స్ను బలోపేతం చేస్తామని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంచాలకుడు డాక్టర్ రాహుల్ దేవరాజ్ చెప్పారు. రాష్ట్రంలో ఈవేళ రేపు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. బెల్ఫస్ట్లో జరిగిన T20 క్రికెట్ మ్యాచ్లో ఐర్లాండ్ జట్టు భారత్ జట్టును 34 పరుగుల తేడాతో ఓడించింది. విశేషాలు మరో వార్తల ముఖ్యాంశాలు విన్నారు. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల దొరకని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. స్టూడియోలో సమయం 10:05 అవుతుంది. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మన షోని స్టార్ట్ చేసేద్దాం. మరి ఇవాళ మన షోలో 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నుంచి బ్లాక్ బస్టర్ పాటలు విందాం ఎవర్ గ్రీన్ హిట్స్లో. సో మరి 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి సినిమాల్లో నుంచి మీకు బాగా నచ్చి మీ మెమరీస్లో అలా ఉండిపోయినటువంటి పాటలు ఏమైనా ఉంటే మెసేజ్ చేయండి 0402324082కి. అండ్ హ్యాపీగా ఇప్పుడున్నటువంటి ఈ లవ్లీ వెదర్లో మంచి మంచి పాటలు వింటూ రిలాక్స్ అవుతూ ఎంజాయ్ చేద్దాం ఎవర్ గ్రీన్ హిట్స్ వింటూ. సో మరి మొదటిగా నేను మీ అందరికోసం వినిపిస్తున్నటువంటి పాట కమలాకర్ గారి సంగీతం సమకూర్చినటువంటి ప్రాణం. మరి ఈ సినిమాలో నుంచి సోను నిగమ్ గారు, మహాలక్ష్మి గారు కలిసి పాడినటువంటి ఈ పాట ప్రాణం చిత్రం నుంచి మీ అందరి కోసం ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వింటున్నాం 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమాల్లో నుంచి పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మనకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రజితాదేవి, రాంబాబు, జోష్న, త్రిష, మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేశారు. అండ్ వారు వినాలనుకునే పాట ఒక్క మారు కలిసిన హృదయం పాట వినాలనుకుంటున్నారు గజనీ సినిమాల నుంచి. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తానండి. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మరియు పృథ్వీ నారాయణ గారు. సో మరి వారు ఈ పాటను కోరారు. అలాగే మాకోసం గజనీ చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ లంగర్ హౌస్ నుంచి శ్రవణ్ కుమార్ సంగీత మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీ అందరి కోసం గజనీ సినిమాల నుంచి కార్తీక్ పాడినటువంటి ఈ పాట, హారిస్ జయరాజ్ కంపోజ్ చేసినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుంచి కృష్ణ సంతోష్ స్పందన, శివసాయి రాములు రాములమ్మ, మరి వీరు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట, వినాలనుకుంటున్నటువంటి పాట అతడు చిత్రం నుంచి టైటిల్ ట్రాక్ మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు గూడెం గ్రామం శ్రీకాకుళం జిల్లా నుంచి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు వెంకట లక్ష్మి, జ్యోతి, స్వరూప్, సంతోష్, సంతోష్ కుమార్, కీర్తి, శ్రీహర్ష, కౌశిక్, పద్మ, శ్రీనివాస, శ్రీలేఖ, బాలశ్రీ, వెంకట్, పద్మావతి, సూర్యనారాయణ,

ధర్మరాజు మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు ఆదిలాబాద్ నుంచి ఆదిలాబాద్లోని రామ్ నగర్ నుంచి హర్షిని మెసేజ్ చేశారు. మరి వారి కోసం మెలడీ బ్రహ్మ మణి శర్మ గారు కంపోజ్ చేసినటువంటి పాట, మరి అతడు సినిమాల నుంచి ఈ మ్యాజికల్ పాట మీ అందరి కోసం, ఎవర్ గ్రీన్ ఇట్స్ లవ్.

0: మీరు 10వ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్సు లో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్, మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీ కండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీ లోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.
1: బ్లాక్ బస్టర్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నిజామాబాద్ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర మెసేజ్ చేశారు. మరి వారు వినాలనుకునే పాట ఖడ్గం సినిమాల నుంచి సుమంగళి గారు పాడినటువంటి నువ్వు నువ్వు సాంగ్ ప్లే చేయండి అని చెప్పేసి మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే నిజామాబాద్లోని ఓల్డ్ బజార్ నుంచి గుమాస్తా కాలనీ నుంచి నాగ్నాథ్ గుప్తా గారు మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. మరి వారందరి కోసం దేవీశ్వర ప్రసాద్ గారి సంగీతం సమకూర్చినటువంటి పాట, సుమంగళ్ గారు ఆలపించినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కాశీబుగ్గ నుంచి సెల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట భద్రా సినిమాల నుంచి దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసినటువంటి పాట, తిప్పు కల్పన కలిసి పాడినటువంటి ఏ ఊరే చిన్నదన్న పాటను వినిపించగలరంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తానండి. అలాగే సెఫీల్గూడ నుంచి దుర్గా సారథి ఇదే పాటను కోరుతున్నారు. అండ్ నిజామాబాద్ నుంచి వాహిద్ రుమాని, మహమ్మద్ జమీర్, ఫసీ, జునేద్, జుబైర్, ముఖరామ్, నొమాన్, ఫుక్రాన్, జకీర్, ఫాజిల్, రవితేజ గారు నటించినటువంటి ఒక బ్లాక్ బస్టర్ పాట మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే రవితేజ గారు నటించినటువంటి భద్ర సినిమాల నుంచి మా కోసం ఒక మంచి పాటను వినిపించండి అని దివాకర్ విమల మెసేజ్ చేశారు ఉమ్మేడ నుంచి. మరి వీరందరి కోసం భద్ర సినిమాల నుంచి ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తో, ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. అండ్ నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు బాలస్వామి గారు అండ్ వెంకటేష్ గారు మెసేజ్ చేశారు, కానీ ఎక్కడి నుంచి మెసేజ్ చేశారు మాత్రం చెప్పలేదు. బట్ వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట ఒక్కడు సినిమాల నుంచి చెప్పవే చిరుగాలి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు.

తప్పకుండా అండి, మీరు అడిగినటువంటి పాటలు వినిపిస్తాను. అలాగే మా కోసం ఒక్కడి సినిమాల నుంచి పాటలు వినిపించండి అంటూ భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంతి, అభి, హసిని, వైష్ణవి, నితిన్ మెసేజ్ చేశారు. తప్పకుండా మరి మీరు అడిగినటువంటి ఈ పాట మణిశర్మ గారు సంగీతం సమకూర్చినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాటను పాడినటువంటి సింగర్స్ ఉదిత్ నారాయణ్ గారు అండ్ సుజిత గారు కలిసి పాడినటువంటి ఈ బ్లాక్ బస్టర్ పాట మీకోసం ఆల్ ఎవర్ గ్రీన్ హిట్స్ లవ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్, అండ్ నేను మీ అర్జశ్రీని మాట్లాడుతున్నాను. అండ్ 2000 నుంచి 2000 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నుంచి మీ మెమరీ బాక్స్లో అలా ఉండిపోయినటువంటి పాటలు వినాలనుకుంటున్నారా అని అడిగాను. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేశారు కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, అనిత రాజ్, సునీత రాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా మరియు అమ్మి మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట 2005లో విడుదలైనటువంటి ఆంధ్రుడు చిత్రంలో నుంచి ఏదైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ పాట వినిపించండి అని చెప్పేసి మెసేజ్ చేశారు. మరి మీకోసం ఈ బ్లాక్ బస్టర్ పాట 2005లో విడుదలైనటువంటి ఆంధ్రుడు చిత్రం నుంచి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరొకండి, 9490463863.

ఎస్ దోస్త్, ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానందం గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు వారు కోరుతున్నటువంటి పాట 2005 సంవత్సరంలో విడుదలైనటువంటి చక్రం సినిమాల నుంచి జగమంత కుటుంబం నాది పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అండ్ స్టూడియో క్లాక్లో 10:57 కి వస్తుంది. మరి దోస్తు, మీ అందరికీ మీ ఆర్జే శ్రీని గుడ్ బాయ్, గుడ్ బాయ్ చెప్పేసి టైం దగ్గరకు వచ్చేసిందనమాట. సో మరి వీకెండ్ బాగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారం అవుతుంది. ఆ వెంటనే తెలుగు అనువాదం వినవచ్చు. మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 135వ సంచిక. ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ మొత్తం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, పత్రికా సమాచార కార్యాలయం, ప్రధానమంత్రి కార్యాలయం, ఏఐఆర్ న్యూస్, డీడీ న్యూస్ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఈ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని రేపు ఉదయం 11 గంటల అనంతరం ప్రసారం చేస్తాం. రేపు రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. న్యూఢిల్లీలో రేపు ఎల్లుండి జరిగే జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులు, ప్రభుత్వోన్నతాధికారులు సమగ్ర గ్రామీణాభివృద్ధి గురించి చర్చిస్తారు.

మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. మూసీ రివర్ బెడ్లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని ఆదేశించారు. అంచనాల కథనంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు యూరియా కేటాయించిందని, రైతులకు సమర్థంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వందేనని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎరువుల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని ఒక ప్రకటనలో చెప్పారు. ఈ నెల 15వ తేదీ నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు 5వ తేదీలోపు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట ప్రభుత్వం తెలియజేసింది. 5 తర్వాత మరో అవకాశం ఉండదని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆరోపించారు. 8,000 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంపీ ఆర్ కృష్ణయ్య 30వ తేదీన కాలేజీల బంద్కు పిలుపునిచ్చారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈవేళ ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా మెక్సికోలోని గ్వాడాలజారా మైదానంలో ఈ ఉదయం జరిగిన గ్రూప్ హెచ్ చివరి పోరులో 2 సార్లు ప్రపంచకప్ ఛాంపియన్గా నిలిచిన ఉరుగ్వే జట్టు స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఓటమి పాలై టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:05. గుర్తుకొస్తున్నాయి. ఒక సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, పాటలు, సంగీతం, తారాగణం, దర్శకత్వం ఎంత ముఖ్యమో మాటలు కూడా అంతే ముఖ్యం. మరి అటువంటి మాటలు తూటాల్లా పేల్చే సంభాషణల రచయిత గురించి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తొస్తున్నాయి
4: వింటున్నాం మనం. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే నాగమణి. గుర్తుకొస్తున్నాయిలో ఈ రోజు మనం డైలాగ్ రైటర్ గురించి చెప్పుకుంటున్నాం. థియేటర్కి వెళ్లి సినిమా చూస్తున్నంతసేపు నటీనటులు చెప్పే డైలాగ్స్ మీద ప్రేక్షకుడి దృష్టి ఉంటుంది. అలాంటి డైలాగ్స్ ని రాసే మాటల రచయితకి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అంటే నమ్ముతారా? ఒక డైలాగ్ రైటర్ రాసే తోటాల్లాంటి మాటలకు ప్రాసలకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ని సంపాదించుకున్న సంభాషణల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈరోజు మన గుర్తుకొస్తున్నాయలో. ఆయన గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటోంది మీ ఆర్జే నాగమణి.

0: పదవ తరగతి పాస్ అయి ఏదైనా ఐటీఐ కోర్సులో చేరాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారు 3D ప్రింటింగ్ మెషినిస్ట్, సోలార్ టెక్నీషియన్, టెక్నీషియన్ మెడికల్ ఎలక్ట్రానిక్స్, డ్రోన్ టెక్నీషియన్, డ్రోన్ పైలట్, టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ రిపేర్, సెమీకండక్టర్ టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఆర్కిటెక్చరల్ డ్రాఫ్ట్స్ మ్యాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IoT టెక్నీషియన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులకు జూన్ 28వ తేదీలోపు నేరుగా దరఖాస్తులు కోరుతున్నారు. అలాగే అమ్మాయిలకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఇంకా పరీక్ష ఫీజు ఉండదు. విద్యార్థులందరికీ భోజన వసతి కలదు. వివరాలకు 8179379123, 6305273309, 9959187314 నెంబర్లకు కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్నాయి.

గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మాటల రచయితగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన మెరుపులు విరుపులతో తెలుగు సినిమా సంభాషణల్ని మలుపు తిప్పిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన మాటల మరాఠీ, చమత్కారాల చక్రవర్తి. ఆయన మాటలంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో క్రేజ్. త్రివిక్రమ్ అసలు పేరు అఖిళ్ళ నాగ శ్రీనివాస శర్మ. వెండితెరను తనదైన మాటలతో మేల్కొలిపిన త్రివిక్రమ్ మాటల రచయితగా స్వయంవరం సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే తన పెన్ పవర్, తన ఫన్ పవర్ చూపించి ఆయన మాటలు ఎలా ఉంటాయో అందరికీ హింట్ ఇచ్చి హిట్స్ని తన ఖాతాలో వేసుకోవడం స్టార్ట్ చేశారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. గుర్తుకొస్తున్నాయిలో డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించిన కొన్ని విశేషాలు చెప్పుకుంటున్నాం. స్వయంవరంలో ప్రేమకు

పెళ్లికి ఇచ్చిన నిర్వచనం గాని, ప్రేమిస్తాను గాని పెళ్లి చేసుకోను అనే కాన్సెప్ట్ నుంచి రాసిన డైలాగ్స్ ఆ సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. భీమవరంలో పుట్టిన ఈ బుల్లోడు న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎంఎస్సీ చేసి గోల్డ్ మెడల్ సాధించి టీచర్గా చేసి సాహిత్యం మీద ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి అడుగిడి తన మాటల గారడీని మొదలుపెట్టి అందరితో శభాష్ అనిపించుకున్నారు ఆకేళ్ల నాగశ్రీనివాస్ శర్మ. అదేనండి మన త్రివిక్రమ్ శ్రీనివాస్. మొదట్లో పోసాని కృష్ణమురళి గారి దగ్గర అసిస్టెంట్ గా చేరి ఆ తర్వాత 1999లో కె విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన స్వయంవరం సినిమాతో తన సత్తాని చాటారు. ఆ తర్వాత నువ్వే కావాలి, చిరునవ్వుతో, నిన్నే ప్రేమిస్తా, నువ్వు నాకు నచ్చవు చిత్రాలకు మాటలు రాశారు.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఉన్నాం మనం. ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మనం కొన్ని విశేషాలు అయితే చెప్పుకుంటున్నాం. త్రివిక్రమ్ సినిమాలకుండే క్రేజ్ ఏంటో తెలుసా? ఆయన మాటల కోసమే సినిమాని రిపీటెడ్గా చూసే ఆడియన్స్ ఉన్నారు. త్రివిక్రమ్ స్క్రిప్టుని మలుచుకునే తీరు, మాటలు రాసుకునే విధానం, హీరోల చేత చెప్పించే డైలాగ్స్ ప్రేక్షకుల గుండెల్లో అలా నిలిచిపోయాయి. నువ్వే నువ్వే సినిమాతో మాటల రచయిత నుంచి దర్శకుడిగా మారి ఉత్తమ మాటల రచయితగా నంది పురస్కారాన్ని అందుకున్నారు నువ్వే నువ్వే సినిమాకి. ఈ సినిమాలో కన్నతల్లిని దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి, వాళ్లు మన దగ్గరికి రావాలని కోరుకోవటం మూర్ఖత్వం అనే డైలాగ్, ఇంకా అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టదు అనే డైలాగ్ అయితే అప్పట్లో అంజలి అనే పేరున్న ప్రతి వాళ్ళకి తరచుగా ఫ్రెండ్స్ నోట్ నుండి వినిపించేవి. అంత క్రేజ్ త్రివిక్రమ్ డైలాగ్స్కి.

0: వెలుగొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నువ్వే నువ్వే సినిమా తర్వాత మళ్లీ రచయితగా మూడేళ్ల పాటు వాసు, మన్మధుడు, ఒకరాజు ఒకరాణి, మల్లేశ్వరి, జై చిరంజీవి చిత్రాలకు పనిచేశారు. ఈ సినిమాల తర్వాత మహేష్ బాబుతో అతడు సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్సో మనందరికీ తెలుసు. ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టని సినిమా అది. ఈ సినిమా అయితే మాటల మాంత్రికుడికి ఫిలింఫేర్ అవార్డుని, నంది అవార్డుని, వంశీ ఇంటర్నేషనల్ అవార్డుని తెచ్చిపెట్టింది. తర్వాత జల్సా సినిమా పవన్ కళ్యాణ్తో తెరకెక్కిస్తే అది కూడా ఘన విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత ఖలేజా అంతగా రీచ్ అవ్వకపోయినా జులాయి అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు భారీ హిట్స్ని అందుకున్నాయి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ అర్జీ నాగమణి. గుర్తుకొస్తున్నాయిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయిత గురించి మాట్లాడుకుంటున్నాం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ జయాపజయాలకు అతీతంగా ప్రేక్షక లోకాన్ని ఎప్పుడూ మెప్పిస్తూనే ఉంటారు. తర్వాత ఆ సినిమా ఆయనకి పెద్ద హిట్ నందిస్తే అజ్ఞాతవాసి ఆశాజనకంగా లేకపోయినా సంభాషణల విషయంలో సూపర్ అనిపించుకుని అలవైకుంఠపురంతో మళ్లీ దూసుకొచ్చారు త్రివిక్రమ్ శ్రీనివాస్. తక్కువ టైంలోనే ఎక్కువ పాపులర్ అయి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించి ఎక్కువ పురస్కారాలని అవార్డుల్ని అందుకున్న డైలాగ్ రైటర్ ఎవరైనా ఉన్నారు అంటే అది త్రివిక్రమే.

0: గుర్తుకొస్తున్నాయి.
1: గుర్తుకొస్తున్నాయిలో డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కొన్ని విశేషాలు అయితే చెప్పుకుంటున్నాం. నిజ జీవితంలో సంఘటనల నుంచి వాస్తవ జీవితాన్నించే మాటల్ని ఒడిసిపట్టి వెండి తెరపై అవలీలగా పలికిస్తాడు. అందమైన విజువల్స్తో, ఆలోచింపజేసే మాటలతో, ఆకట్టుకునే అనుబంధాలతో సినిమాని ఆవిష్కరించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయటంలో ఆయనకు ఆయనే సాటి. దర్శకుడిగా కంటే మాటల్ని అద్భుతంగా రాయడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టి తోటాల్లాంటి మాటలతో యుద్ధం చేస్తారు. ఈ సినిమా ఆ సినిమా అని లేదు, ప్రతి సినిమా కూడా సంభాషణల విషయంలో ఆణిముత్యమే.

గుర్తుకొస్తున్నాయి వింటున్నాం మనం. రైటర్స్ డైరెక్టర్స్ అవ్వటం చాలా కామన్. కథను ఎలా మలుపు తిప్పాలి, కథనానికి ఏ మలుపు దగ్గర మెలిక పెట్టాలి, ఇంటర్వెల్ బ్యాంగ్ ఎంత ఎఫెక్టివ్గా ఉండాలి, హీరోయిజాన్ని ఎంత హైప్కి తీసుకెళ్ళాలి, ఇలాంటి కమర్షియల్ ఫార్ములాలన్నింటినీ రైటరే ఆలోచిస్తాడు. మరి ఆ ఆలోచనల్ని దర్శకులకు మరింత అందంగా తెర మీద చూపిస్తారు. ఇక రైటరే దర్శకుడిగా మారితే ఆ పని ఇంకా ఈజీ అవుతుంది. సో అందుకే మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటర్ డైరెక్టర్గా కూడా సక్సెస్ అయ్యారు. త్రివిక్రమ్ మాట్లాడుతున్న మాటల మాయాజాలంతో సినిమాలో డైలాగ్స్ చెప్పినా రారెవ్వరూ ఆయనకు సాటి. అందంగా లేదని అమ్మని, కోపంగా ఉన్నాడని నాన్నని వదిలేలేం కదా. కారణం లేని కోపం, గౌరవం లేని ప్రేమ, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకాలు లేని వృద్ధాప్యం అనవసరం. ఈ డైలాగ్ అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా యాప్ట్ అబ్బా. అది త్రివిక్రమ్ పంచ్ అంటే.

గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి వింటున్నాం మనం. ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో డైలాగ్ రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించిన విశేషాలు చెప్పుకుంటున్నాం. పేరాలకు పేరాలు రాసేసి మాటలు పేల్చాల్సిన అవసరం లేదు. జస్ట్ వన్ లైన్ పంచింగ్తో అందరినీ అలరించడం త్రివిక్రమ్ మార్క్. డైలాగ్స్ అంటే ఇలా రాయాలి, పంచలు ఇలా పేలాలి అనేలా యువ రచయితలకు స్ఫూర్తిగా నిలిచారు ఆయన. అందరికీ అర్థమయ్యేలా డైలాగ్స్ రాయటం ఆయన స్టైల్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12:05. చైతన్య స్ఫూర్తి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ రోజుల్లో ఒంట్లో బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక వాళ్ళు రాసే మందులు కొనాలంటే వేలకు వేలే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది సగటు మనిషికి ఎంతో భారం. ఆ భారాన్ని ఎలాగైనా తగ్గించాలనుకున్నాడు ఓ యువ కెరటం. ఇంకేముంది, దానికోసం చాలా హోంవర్క్ చేసి చివరికి తననుకున్నది సాధించాడు. ఇంతకీ ఎవరా యువ కెరటం తెలుసుకోవాలనుందా? అయితే చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. 9 ఏళ్ల కిందటి మాటిది. చాక్లెట్స్ కొనుక్కోవడానికి షాప్కు వెళ్లాడు 16 ఏళ్ల అర్జున్. మెడికల్ షాప్ ముందు ఓ ముసలాయన తన భార్యకి క్యాన్సర్ అని, ఆ మందులకి డబ్బులు సరిపోక అప్పు అడిగితే షాప్ వాడు ఇవ్వకపోయేసరికి ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. అతన్ని చూసి చలించిన అర్జున్ దేశ్పాండే ముసలాయన నెంబర్ తీసుకుని వాళ్ళమ్మకిచ్చి మందులు తెచ్చిపెట్టమని అడిగాడు. ఫార్మాస్యూటికల్స్లో పనిచేసేటువంటి తల్లి మ్యానుఫ్యాక్చర్ సంస్థ నుండి 3000 రూపాయలకే 17000 రూపాయల మందుల్ని తెప్పించింది. ఇంత తక్కువ ధరకే ఎలా వచ్చాయని తల్లిని అడగటంతో, ఎవరైతే తయారు చేస్తారో వారి దగ్గర నుంచే కొనటంతో 1 రూపాయి తక్కువకే వచ్చాయి అని చెప్పింది. ఆ మాట అర్జున్ని ఆలోచనలో పడేసింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మాట్లాడుకుందాం చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి, ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నాం మనం. 16 ఏళ్ల అర్జున్కు వచ్చిన ఆ ఆలోచన ఏంటంటే, షాపులన్నీ కూడా అమ్మలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ నుంచే మెడిసిన్ తెప్పించొచ్చు కదా అని. అదే మాట తల్లితో చెప్తే ఫస్ట్ దీని గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకోమని చెప్పిందట. మందు కనిపెట్టి పేటెంట్ తీసుకుని కొన్నేళ్ల వరకు కనిపెట్టిన వాళ్లే ఉత్పత్తి చేస్తారు. పేటెంట్ పూర్తయ్యాక అదే ఫార్ములాతో ఎవరైనా సరే ఆ మెడిసిన్ తయారు చేయొచ్చు. వాటిని జెనరిక్ మందులు అంటారు. బడా ఫార్మా కంపెనీలు వీటికి తమ బ్రాండ్ను వేసుకుని డిస్ట్రిబ్యూషన్, స్టాకింగ్, రిటైల్ షాప్స్, మార్జిన్ అన్ని కలిపి ఎక్కువ ధరకి అమ్ముతాయని తెలుసుకున్నాడు అర్జున్. దీంతో తనే ఓ షాప్ పెట్టాలనుకున్నాడు. మరి తర్వాత ఏం జరిగింది, ఎలా తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడో తెలుసుకుందాం చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి, ఇది వివిధ భారతి 102.8 MHz.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు. షాప్ పెట్టాలన్న ఆలోచనని తండ్రికి చెప్తే ఆయన కసుమన్నారు. అమ్మకి చెప్తే గోహెడ్ అంది. దాంతో పాకెట్ మనీ 15,000 రూపాయలతో తల్లి హెల్ప్తో మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల నుంచి కొన్ని మందులు తెప్పించుకుని తను చెప్పిన ధరకే ఈ మందులు అమ్మాలి అని 200 షాప్స్ వారిని సంప్రదించాడట. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. ఒక్కరే ఒక్కరు ముందుకొచ్చారట. అవి చక్కగా అమ్ముడుపోయాయి. దాంతో తనకొచ్చిన ఆదాయంలో 40%ని షాప్ అతనికి ఇవ్వగానే ఎప్పుడూ కూడా 20%కి మించి రాలేదని, అర్జున్ దగ్గర తను చెప్పినట్టుగానే మందులు అమ్మితే 40% లాభం వచ్చిందని అర్జున్ దేశపాండేతో ఆ షాప్ ఓనర్ చేతులు కలిపాడు. అప్పుడే ఆ ఓనర్ షాప్ పేరుని కూడా అర్జున్ జెనరిక్ ఆధారగా మార్చేశాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే 2019లో. ఈ స్టార్టప్ నెల తిరగకుండానే 10 షాపులయ్యాయి. ఇంకా మాట్లాడుకుందాం ఈ యువ కిరటం అర్జున్ దేశపాండే గురించి చైతన్య స్ఫూర్తిలో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఆ తర్వాత సంవత్సరం ముంబైలో 200 షాప్స్ అయ్యాయి. 16 సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాడనే వార్తలు ఆ నోట ఈ నోట సామాజిక మాధ్యమాల్లో, వార్తాపత్రికల్లో, న్యూస్ ఛానల్స్లో పాపులర్ అయిపోయాడు అర్జున్ దేశ్పాండే. ఇది చూసిన బిజినెస్ ఐకాన్ రతన్ టాటా గారు కూడా అతనితో కలిసి భాగస్వామ్యం అయ్యారు. 80% తక్కువ ధరకి మందులు అమ్ముతూ 3 రెట్లు లాభాలు చూస్తూ ఫోర్బ్స్ 30 Under 30 స్థానం సంపాదించాడు. అంతేకాదు తనతో భాగస్వామ్యం చేసి తన బిజినెస్ ఎదగడానికి కారణమైన రతన్ టాటా జయంతి రోజు దేశవ్యాప్తంగా 100 ఉచితంగా క్యాన్సర్ మందుల్ని అందిస్తున్నాడట. చూసారా, ఒక చిన్న ఇన్సిడెంట్ ఆ యువ కిరటం అర్జున్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందో, నలుగురికి ఉపయోగపడేలా తన ఆలోచనని ఆచరణలో పెట్టి ఎందరో యువతకి ఇన్స్పిరేషన్గా ఉన్నాడు అర్జున్ దేశ్పాండే.

మీరింతవరకు చైతన్య స్ఫూర్తి విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 12 గంటల 30 నిమిషాలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో సీషెల్స్ కీలక భాగస్వామిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ నుంచి ఆ దేశంలో ప్రధానమంత్రి 3 రోజుల పాటు పర్యటిస్తారు. 2026 జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పటిష్టమైన ఆర్థిక భౌగోళిక శక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలు ఈజిప్ట్, బెల్జియం రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం సీషెల్స్లో 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బయలుదేరారు. ఈ పర్యటనలో మోదీ సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు విశిష్ట అతిథిగా హాజరవుతారు. ప్రయాణం కావడానికి ముందు ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తూ, హిందూ మహాసముద్ర ప్రాంతంలో సీషెల్స్ ఒక ముఖ్యమైన సముద్ర తీర పొరుగు దేశమని, అలాగే భారత్ మహాసాగర్ విజన్లో అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల ఉన్న నిబద్ధతలో కీలక భాగస్వామి అని పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యం పట్ల గౌరవం, ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న బలమైన సంబంధాల ఆధారంగా ఏర్పడిన దౌత్య సంబంధాలకు ఈ ఏడాదితో 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయని ప్రధానమంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న శాశ్వత స్నేహాన్ని మరింత బలోపేతం చేసేందుకు హిందూ మహాసముద్రం తీర ప్రాంతంలోని ప్రజల ప్రగతి శ్రేయస్సు కోసం సహకారాన్ని పెంపొందించుకోవడానికి సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీతో చర్చలు జరిపేందుకు తాను ఉత్సుకతతో ఉన్నట్లు కూడా ప్రధానమంత్రి తెలియజేశారు. ఈ పర్యటనలో సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్న తొలి భారత ప్రధానమంత్రిగా తనకు గౌరవం దక్కనుందని కూడా ప్రధానమంత్రి తెలియజారు.

చేశారు. ఈ చారిత్రాత్మక అవకాశం ఇరు దేశాలను ఒక తాటిపైకి తెచ్చే బలమైన ప్రజాస్వామ్య విలువలను, పార్లమెంటరీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరగనున్న జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు 2026 గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షత వహిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ సదస్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నిపుణులు హాజరవుతారు. సమగ్ర గ్రామీణాభివృద్ధిపై చర్చించడంతో పాటు కీలకమైన కార్యక్రమాలను సమీక్షించి గ్రామీణ భారతదేశ భవిష్య కార్యాచరణను రూపొందించనున్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో జరుగుతున్న ఈ తరహా మొట్టమొదటి జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు ఇది. గ్రామాల అభివృద్ధి కోసం ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ సదస్సులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే వేదికపైకి వస్తాయి. ప్రధానంగా విబీజే రామ్జీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రణాళిక ప్రక్రియలు బలోపేతం చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడం వంటి అంశాలపైన సదస్సులో దృష్టి సారిస్తారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా మన దేశంలోనే మొట్టమొదటి సహకార ఆధారిత ట్యాక్సీ సేవ భారత్ ట్యాక్సీని ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభిస్తారు. 3 రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న అమిత్ షా ఈవేళ పలు కీలక కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘ్వీల్తో పాటు సహకార రంగానికి చెందిన ప్రతినిధులు, 4,000 మందికి పైగా డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమూల్, ఇఫ్కో, నబార్డ్ సహా 8 ప్రధాన సహకార సంస్థల మద్దతుతో సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ భారత్ ట్యాక్సీ డ్రైవర్లకు గరిష్ట ఆర్థిక ప్రయోజనాలు నేరుగా చేరవేసేందుకు 0 కమిషన్ నమూనాలో పనిచేస్తుంది. గతేడాది డిసెంబర్లో దీన్ని సాఫ్ట్ లాంచ్ జరిగినప్పటికీ ఈ ప్లాట్ఫామ్ గుజరాత్లో 150,000 మందికి పైగా డ్రైవర్లను, 7,00,000 మంది వినియోగదారులను పేర్లు నమోదు చేసుకుంది. అలాగే ప్రతిరోజు 3,500 కంటే ఎక్కువ రైడ్లు పూర్తి చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రశంసించారు. భారత్ గణనీయమైన ఆర్థిక పురోగతిని సాధించిందని, అలాగే అంతర్జాతీయ వేదికపైన మరింత కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబియో మాట్లాడుతూ, ట్రంప్ ప్రభుత్వం భారతదేశాన్ని అమెరికాకు అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో ఒకటిగా భావిస్తోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తూ అంతర్జాతీయంగా రోజు రోజుకు ప్రభావవంతమైన శక్తిగా ఎదుగుతున్న దేశానికి నాయకత్వం వహిస్తున్నారని రూబియో అన్నారు. ప్రధానమంత్రి మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సంబంధాలు సన్నిహితంగా ఉన్నాయని, ఇది దౌత్యపరంగా ఎంతో ముఖ్యమైందని ఆయన అన్నారు. రెండు దేశాలు ప్రజాస్వామ్య దేశాలుగా ఉమ్మడి విలువలను, ప్రయోజనాలను పంచుకుంటున్నాయని, ఇది మరింత సన్నిహిత సహకారానికి బలమైన పునాదిని అందిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి అన్నారు. భారత్ అమెరికాల మధ్య సహకారం విస్తరిస్తున్న కీలక రంగాలుగా వాణిజ్యం, సప్లై చైన్స్, క్రిటికల్ మినరల్స్, ఇంధనం, భద్రత, నౌకాయాన స్వేచ్ఛ వంటి అంశాలను గురించి ఆయన ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడంలో అమెరికాలో ప్రవాస భారతీయులు, భారతీయ సంతతికి చెందిన వారు అందిస్తున్న సహకారాన్ని కూడా మార్కో రూబియో ప్రముఖంగా ప్రస్తావించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు డిజిటల్ కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈ నెల 29వ తేదీన న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. నేషనల్ హెల్త్ అథారిటీ, నేషనల్ రిసోర్స్ సెంటర్ ఫర్ EHR స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించడం, పరస్పర అనుసంధానతను బలోపేతం చేయడం, ఆరోగ్య రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వినియోగాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారత్ ఆరోగ్య డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి గాను ఆరోగ్య సేతు 2.0, ఆయుష్మాన్ సారథి చాట్బాట్, ఆయుష్మాన్ యాప్, ఈ సుశ్రుత్ క్లినిక్, నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్, ఆరోగ్య ప్రమాణాల ఆవిష్కరణలు ఇందులో ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన పరస్పర అనుసంధానం, ప్రమాణీకరణ, భాగస్వామ్య పక్షాల మధ్య ఆరోగ్య సమాచారాన్ని సులభంగా ఇచ్చిపుచ్చుకునేందుకు వీలు కల్పించి దేశంలో ఆరోగ్య డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. అమెరికా తాజాగా ఇరాన్పై దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిలో సరుకు రవాణా నౌకపై జరిగిన డ్రోన్

దాడికి ప్రతిస్పందనగా తాను ఈ దాడులు జరుపుతున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్లో దేశవ్యాప్తంగా క్షిపణి, డ్రోన్ ప్రయోగ స్థావరాలతో పాటు తీర ప్రాంత రాడార్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని తమ దళాలు నిన్న రాత్రి దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించినందుకు ఎలాంటి పరిణామాలుంటాయో త్వరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరిగాయి. ఇదిలా ఉండగా ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా తాము ఆ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నౌకాదళం ప్రకటించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. అమెరికా దాడికి ఇరాన్ స్పందన ఈసారి చాలా వేగంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం ఆల్ఫికర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో హిమాలయ సానువుల దిగువ ప్రాంతం సిక్కిం, అసోం, మేఘాలయ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, కొంకణ్, గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తీర ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, మాహే, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఇరాన్తో జరిగిన తమ చివరి గ్రూప్ జీ మ్యాచ్లను 1-1 డ్రా చేసుకోవడం ద్వారా ఈజిప్ట్ తొలిసారిగా ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశకు చేరుకుంది. ఇరాన్ క్రీడాకారుడు రామిన్ రజాయిన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యారు. ఈజిప్ట్ గ్రూప్ దశలో ఓటమి లేకుండా రన్నరప్గా అర్హత సాధించింది. రౌండ్ ఆఫ్ 32లో ఈజిప్ట్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. గ్రూప్ జీలో జరిగిన మరొక మ్యాచ్లో బెల్జియం 5-1 తేడాతో న్యూజిలాండ్ను ఓడించి గ్రూప్ టాపర్గా నిలిచింది. తమ మొదటి రెండు మ్యాచ్ల్లో మిశ్రమ ఫలితాల ద్వారా తర్వాత బెల్జియం ఈ మ్యాచ్లో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. విశేషాలు మరొకసారి. భారత్ అనుసరిస్తున్న మహాసాగర్ విధానంలో సీషెల్స్ కీలక భాగస్వామి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు దేశంలో పర్యటిస్తారు. 2026 జాతీయ గ్రామీణాభివృద్ధి సదస్సు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన రేపు ఎల్లుండి న్యూఢిల్లీలో జరుగుతుంది. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ పటిష్టమైన ఆర్థిక భౌగోళిక శక్తిగా ఎదుగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఈజిప్ట్, బెల్జియం రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12:40. లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటారు ఇప్పుడు. ముందుగా వినబోతున్న పాట ఎస్పి చరణ్ రమ్య బెహ్రా పాడారు సీతారామం చిత్రం నుండి. అనంత శ్రీరామ్ గీతానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధురగా నాడ మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

マネジェネレンジェネ。లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట భీమ్ సిసోడియా సంగీతాన్ని అందించి వర్మ కవితతో కలిసి పాడిన పాట కాసల శ్యామ్ గీతం, చిత్రం మ్యాడ్.

ఇప్పుడు వినబోతున్నటువంటి పాట డూడ్ చిత్రం నుండి. సాయి అభ్యంకర్ గానం చేశారు ఈ పాటని. రామజోగేశ్వరి గీతానికి సంగీతం సాయి అభ్యంకర్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

లేటెస్ట్ సూపర్ హిట్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇప్పుడు వినబోతున్న పాట ఆచార్య చిత్రంలోనిది. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా గానం చేశారు. అనంత శ్రీరామ్ గీతానికి మణిశర్మ సంగీతం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: మీరు విన్న ఆ పాట ఉప్పిన చిత్రంలోనిది. యాజ్ ఇన్ యాజ్ హరిప్రియ గానం చేశారు ఆ పాటని. శ్రీమణి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 1:10 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. తమ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ విజన్ దేశీయ అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లలో 29 డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల్లోని వివరాలు. తమ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ విజన్ దేశీయ అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇటీవల జరిగిన నియామకాల్లో ఉట్నూరు ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఎస్టీసీకి చెందిన 100 మంది దరఖాస్తుదారుల్లో 99 మంది ప్రతిష్టాత్మక కంపెనీలకు ఎంపికయ్యారని తెలిపారు. బ్లూ కాలర్ ఉద్యోగాల రంగంలో తెలంగాణను దేశానికే ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నల్గొండ జిల్లా పర్యటన పురస్కరించుకుని కలెక్టర్ బి చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి శంకుస్థాపన స్థలాలను, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. కనగల్లో ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న 13,006 కోట్ల రూపాయల హ్యామ్ రోడ్ల శంకుస్థాపన పైలాన్ను, ఎన్జీ కళాశాల మైదానంలో బహిరంగ సభ వేదికను వారు తనిఖీ చేశారు. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లలో 29 డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈరోజు ఉదయం హైదరాబాద్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, కార్మికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 11% పీఆర్సీని వచ్చే జూలై నెల జీతాల నుంచే అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని, ఇందుకోసం నోడల్ అధికారిగా జేఎల్సీ సునీతను నియమించినట్లు చెప్పారు. గుర్తింపు సంఘం ఎన్నికలు ముగిసిన వెంటనే విలీన కమిటీని ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీలో కార్మిక ప్రతినిధులకు కూడా చోటు కల్పిస్తామని స్పష్టం చేశారు. పొరుగు రాష్టం ఆంధ్రప్రదేశ్లో విలీనం సందర్భంగా తలెత్తిన ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని

0: తెలంగాణలో ఎలాంటి సమస్యలు రాకుండా విలీన విధి విధానాలు పకడ్బందీగా రూపొందిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 15 నాటికి కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు జులై 5 తేదీలోపు రైతు భరోసా పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట ప్రభుత్వం తెలియజేసింది. ఆధార్, పట్టా పాస్బుక్, బ్యాంకు పాస్బుక్ మొదటి పేజీ జిరాక్స్ దరఖాస్తు నింపి ఏఈఓలకు సమర్పించాలని అధికారులు తెలిపారు. జులై 5 తర్వాత మరో అవకాశం ఉండబోదని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న రాష్టస్థాయి రైతు మేళా, ముఖ్యమంత్రి రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను కలెక్టర్ దివాకర టిఎస్ పరిశీలించారు. 150కి పైగా స్టాల్స్తో పాటు ఏర్పాటు చేస్తున్న ఈ మేళాలో ఆధునిక సాగు పద్ధతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రదర్శనలు రైతులకు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ తెలిపారు. సికింద్రాబాద్ పొల్లారంలోని రాష్టపతి నిలయంలో అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహనా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య మాట్లాడుతూ, ఇంజెక్షన్స్ ద్వారా డ్రగ్స్ తీసుకునే వారి సంఖ్యలో తెలంగాణ దేశంలోనే 5 స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిస్తూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ సమాచారం కోసం 1908 నెంబర్కు కాల్ చేయాలని కోరారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునరుద్దరణ పనులు ఈరోజు ఉదయం ఆగమ శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట ఈ పనులకు శ్రీకారం చుట్టారు. తొలిదశలో 200 కోట్ల రూపాయలతో చేపట్టే ఈ పనులను 2027 గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఈ నెల 30న కాలేజీల బంద్లకు పిలుపునిచ్చారు. అదే రోజు కలెక్టరేట్లు, ఆర్డీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. 18 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారని ఆర్ కృష్ణయ్య ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలు దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్స్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. వనపర్తి జిల్లా నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఈరోజు ఉదయం వనపర్తిలో పోలియో అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, పోలియో సంక్రమించకుండా సుమారు 46,000 మంది చిన్నారులకు చుక్కలు వేయనున్నట్లు పేర్కొన్నారు.
1: అప్పుడే పుట్టిన పిల్లల నుంచి అప్ టు 5 సంవత్సరాల వరకు వాళ్ళందరూ ఈ పల్స్ పోలియో చుక్కలు వేసుకుని తల్లిదండ్రులు మిగతా పెద్దలందరూ సహకరించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి.
0: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతూ ఈరోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో 25 మంది నిరుద్యోగ మహిళలకు జూట్ బ్యాగుల తయారీపై 5 రోజుల ఉచిత శిక్షణ ముగిసింది. పర్యావరణ పరిరక్షణ, మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రశాంతి మా ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ,
2: ఒక ఆదాయ మార్గంగా మన గ్రామీణ వాతావరణంలో ఉన్న మహిళలకి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 25 మందికి కూడా మనము జూట్ బ్యాగ్ తయారీకి కావాల్సిన అన్ని రకాల పరికరాలు, కత్తెర దగ్గర నుంచి చాక్ పీస్, మెజర్మెంట్ టేప్ ఇవన్నీ కూడా, ప్లస్ నేర్చుకోవడంలో మనం ఉపయోగించే జూట్ మెటీరియల్ అంతా కూడా ఉచితంగా ఇవ్వడం అనేది చేస్తున్నాం.
0: నిర్మల్ జిల్లాలో రేపటి నుంచి నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా వైద్యాధికారి రాజేందర్ తెలిపారు. ఇప్పుడే పుట్టిన పసిబిడ్డల నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ సందర్భంగా రాజేందర్ మా ఆకాశవాణి ప్రతినిధితో మాట్లాడుతూ,
3: పుట్టిన పాప నుంచి 5 సంవత్సరాలలోపు అందరు పిల్లలకు కూడా ఏపీయాలా. ఈ బూతులలో పిల్లలను తీసుకుని వస్తే మా వాళ్ళు 2 చుక్కలు ఇస్తారు, మానిటర్ కూడా చేసి ఎంట్రీ చేసుకుంటారు. అదే విధంగా బస్టాండ్ రైల్వే స్టేషన్ లో కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇది 3 డేస్ యాక్టివిటీ అనేటట్టు ఉంటుంది.
0: రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ ఈరోజు పర్యటించనున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సమీక్షించి ఇందిరానగర్లో మహిళాశక్తి చీరల తయారీని, మ్యాక్స్ సంఘాల పనితీరును

ఆమె పరిశీలిస్తారు. సంగారెడ్డి జిల్లాలో రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపటి నుంచి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ చురుగ్గా సాగుతోంది. జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాల ఫారాలను అందించి నమోదు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. హన్మకొండ జిల్లా ఉనికిచెర్లలో ఈ నెల 28న జరగాల్సిన యూనిసిటీ రెసిడెన్షియల్ ఫ్లాట్ల బహిరంగ వేలం వాయిదా పడింది. దీన్ని వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసినట్లు కూడా వైస్ చైర్పర్సన్ చాహద్ బాజ్పాయ్ తెలిపారు. చేయూత పెన్షన్ల లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. జిల్లాలో ఇప్పటివరకు 107,000 మందికి పైగా లబ్దిదారుల ఐడెంటిఫికేషన్ పూర్తయిందని, అర్హుల నిర్ధారణ లక్ష్యంగా సాగుతోందని రవీందర్ తెలిపారు. పరిమితికి మించి సరుకులు, ఖనిజాలు, ముడి పదార్థాలు భారీ వాహనాల్లో రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరించారు. వీటికి సంబంధించి వే బిల్లులు, ట్రాన్సిట్ రసీదులు జారీ చేస్తున్నట్లు తమ తనిఖీల్లో గుర్తించామన్నారు. ఇలాంటి రసీదులు జారీ చేయడం రవాణా శాఖ నిబంధనలను వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. ఇక నుంచి గ్రాస్ వెహికల్ వెయిట్ GVWకు మించి వాహనాలు నడపడానికి వీలు లేదంటూ స్పష్టం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తమ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ విజన్ దేశీయ, అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల 32 డిమాండ్లలో 29 డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:20. షో టైం ఎప్పుడెప్పుడు వస్తుందా అని, ఎప్పుడెప్పుడు మేము అడిగే ప్రశ్నలకి మీరు టకటకా సమాధానాలు పంపించేద్దామా అని ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? షో టైంలో నేను అడిగే ప్రశ్నలకి మీరు మాకు సమాధానాలు పంపాల్సిన మా వాట్సాప్ నెంబర్ హైదరాబాద్ కోడ్ 0400 జత చేసి 23240852 నెంబర్కి కరెక్ట్ ఆన్సర్ని సందేశం ద్వారా పంపించగలరు.

షో టైం కార్యక్రమంలో మరి నేను మిమ్మల్ని అడుగుతున్న ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే, చిరంజీవి కృష్ణంరాజు కలిసి నటించిన రెండవ సినిమా ఏది? ప్రశ్న జాగ్రత్తగా వినండి, నేను మొదటి సినిమా గురించి అడగట్లేదు. చిరంజీవి కృష్ణంరాజు కలిసి నటించిన రెండవ సినిమా ఏది? మరి దీనికి సరైన సమాధానాన్ని మా వాట్సాప్ నెంబర్కి పంపించేసేయండి.

షో టైం కార్యక్రమంలో ఉన్నాం మనం. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. షో టైంలో ముందుగా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, చిరంజీవి కృష్ణరాజు కలిసి నటించిన రెండవ సినిమా ఏది అని అడిగాను. ఆ ప్రశ్నకి సరైన సమాధానం పంపించారు కీసర నుంచి కిట్టు. చాలామంది అయితే సమాధానాలు పంపించేశారు, కానీ సరైన సమాధానం మాత్రం చాలా తక్కువ మంది పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కిష్టాపురం గార్ల నుండి పెద్ద. ఇంకా మిగతా వాళ్ళు చాలామంది ఆన్సర్స్ రాంగ్గానే పంపించారు. రైట్ ఆన్సర్ పంపించారు సివి శ్రీనివాస్ రెడ్డి ప్రొద్దుటూరు కడప నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ మరి నేనడిగిన ప్రశ్నకి రైట్ ఆన్సర్ ఏంటంటే పులి బెబ్బులి.

షోర్ టైంలో ఉన్నాం మనం. షో టైంలో ఇప్పుడు మిమ్మల్ని అడగబోయే రెండో ప్రశ్న ఏంటంటే, కృష్ణ బాలకృష్ణ కృష్ణంరాజు ఈ ముగ్గురు కలిసి నటించిన ఏకైక చిత్రం ఏది? ప్రశ్న మీకోసం మరొకసారి, కృష్ణ బాలకృష్ణ కృష్ణంరాజు ఈ ముగ్గురు కలిసి నటించిన ఏకైక చిత్రం

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

షోర్ టైం కార్యక్రమం వింటున్నారు. షోర్ టైంలో రెండో ప్రశ్నగా నేను మిమ్మల్ని అడిగాను, కృష్ణ బాలకృష్ణ కృష్ణన్ రాజు ఈ ముగ్గురు కలిసి నటించిన ఏకైక చిత్రం ఏది అని. మరి దీనికి చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. వారు ఎవరంటే, తుకారాం గేట్ నుండి శ్రీనివాస్, సుకన్య నర్సంపేట నుండి బాలకృష్ణ, కేవీ రావు పిపి రావు ఖైరతాబాద్ నుండి, ఉమ్మడి నుండి దివాకర్, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, సాయి మన్విత గీతానగర్ నుండి, బిహెచ్ఎల్ ఓల్డ్ ఎంఐజీ నుండి రవి, పిర్జాదిగూడ నుండి శ్రీనివాస్, భూదాన్ పొచ్చంపల నుండి భోగ మార్కండేయ అనిత, సురారం కాలనీ నుండి బ్రూస్లీ, వరంగల్ నుండి రవీందర్, మోరిపల్ల నుండి శ్రీనివాసరావు, భూదాన్ పొచ్చంపల నుండి మార్కండేయ, నెమ్మని నుండి వెంకటేశం, హేమలత, కొండాపూర్ నుండి కృష్ణ, చందనగర్ నుండి విజయ్ కుమార్, మూసాపేట నుండి మహబూబ్ నగర్ నరేష్, మెర్సీ రోజా విజయ, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, ప్రొద్దుటూరు నుండి దస్తగిరి సంధ్య, రాజన్పేట నుండి శ్రీనివాస్, కిష్టాపురం నుండి పాషా, ఇంకా కన్నగారి సత్యనారాయణ, హస్తినాపురం ఈస్ట్ నుండి ఉప్పల్ నుండి శ్రీకాంత్, సాయితేజ, పద్మావతి, శిల్ప, చంచలగూడ హైదరాబాద్ నుండి కీర్తి, రాజ్కుమార్ ఆదర్శ్ నగర్, అప్పలరాజు పెడన నుండి, భీమ్గల్ నుండి శంకర్, కీసర నుండి కాంచన, వీరంతా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. మరి నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఏంటంటే సుల్తాన్.

ഷോർട്ട് ടൈം വിട്ടിരാരു. ഇത് ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം. തരതരാള തരగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ഷോർട്ട് టైం లో ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోయే మూడో ప్రశ్న ఏంటంటే, కృష్ణ దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఏది? ప్రశ్న మీకోసం మరొకసారి, కృష్ణ దాసరి నారాయణరావు కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఏది?

షో టైంలో నేను అడిగిన మూడో ప్రశ్నకి సరైన సమాధానం పంపించిన వారు నర్సంపేట నుండి బాలకృష్ణ, గీతానగర్ నుండి రమాదేవి, సిహెచ్ హనుమంతరావు, పాపిరెడ్డి కాలనీ నుండి నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, బీహెచ్ఏఎల్ ఓల్డ్ ఎంఐజీ నుండి రవిగౌడ్, కెవీరావు, పిపిరావు ఖైరతాబాద్ నుండి మెసేజ్ పంపించారు. వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. మరి నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, కృష్ణ దాసనారాయణరావు కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ఏది అని అడిగాను. మరి దీనికి సరైన సమాధానం చిలకా నారాయణ అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ రాధమ్మ పెళ్ళి. కృష్ణ శారద హీరో హీరోయిన్గా నటించారు ఈ మూవీలో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 2:15. శక్తిశీలి మీరిప్పుడు వింటారు.

బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి FM 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి FM 102.8.

శక్తిశీలి వింటున్నారు. సినిమాలో నటీనటులు రెగ్యులర్గా కనిపించటం కామనే, కానీ భిన్నంగా ఆ నటుణ్ణి తెర మీద చూసినప్పుడు తనేనా అనేంతగా తన రూపురేఖల్ని మార్చేసుకునే పాత్రల్ని మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అలాంటి పాత్రలే దశావతారంలో కమల్ హాసన్ పాత్ర, ఇంకా ఐ సినిమాలో అపరిచితుడిలో విక్రమ్ పాత్రలు. ఇలాంటి కొన్ని కొన్ని పాత్రలు చూసినప్పుడు ఎంతగానో మనల్ని ఆకట్టుకుంటాయి. అలాంటి పాత్రల్ని ఎలా క్రియేట్ చేయాలి అనే ఆలోచన నుండి ఇప్పుడు జాతీయ అవార్డు వరకు చేరుకున్నారు ప్రీతిశీల్ సింగ్. మరి తన గురించి మనం ఈరోజు శక్తిశీలిలో మాట్లాడుకుందాం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: శక్తిశీలి వింటున్నారు, ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. ప్రీతిశీల్ చిన్నప్పుడు భామనే సత్యభామనే సినిమాలో కమల్ హాసన్ వేసిన బామ్మ గెటప్, ఇంకా లార్డ్ ఆఫ్ ద రింగ్స్లో అద్భుతమైన గెటప్స్ తనని బాగా ఆకట్టుకున్నాయట. ఒక మనిషిని గుర్తుపట్టలేనంతగా మార్చే ఆ కళను తను నేర్చుకోవాలి అనుకుంది. ఆ కళ గురించి మన దేశంలో ఎవరికీ కూడా సరైన అవగాహన అనేది లేదు అప్పట్లో, కానీ తను మాత్రం పట్టు వదలని విక్రమార్కురాలిలాగా దాని గురించి స్టడీ చేసి లండన్లో ఆ కళలో శిక్షణ తీసుకుంది. ఇంతకీ ఏంటా కళ, అసలు తనేం చేసింది, మాట్లాడుకుందాం శక్తిశీలిలో.

శక్తిశీలి వింటున్నారు. ప్రీతిశీల్ తండ్రి ఇంజనీర్. తండ్రి బాటలోనే తను కూడా ఢిల్లీలో సాఫ్ట్వేర్గా పనిచేస్తోంది. కానీ తనకి ప్రోస్థెటిక్ మేకప్ మీద ఉన్న ఆసక్తితో లండన్ వెళ్లి ఆ కళను నేర్చుకుని సక్సెస్ అవుతాను అనే నమ్మకంతో తిరిగి ముంబైలో అడుగుపెట్టింది. అలా సినీ రంగంలో ప్రోస్థెటిక్ మేకప్తో అడుగుపెట్టిన ప్రీతికి ఏ సినిమాతో కెరీర్ మొదలైందో మాట్లాడుకుందాం శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలి వింటున్నారు. అలా ప్రోస్థెటిక్ మేకప్ ఆర్టిస్ట్గా ముంబైలో అడుగుపెట్టిన తర్వాత అప్పటి వరకు తను చేస్తున్నటువంటి జాబ్ని వదిలేసుకుంది. క్రిష్ 3 సినిమాతో మొదలైన తన కెరీర్ వెనుతిరిగి చూసుకోలేదు. నానక్షా పకీర్తో అసలైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకి తొలిసారిగా జాతీయ పురస్కారాన్ని సైతం అందుకుంది. వచ్చిన తక్కువ టైంలోనే నేషనల్ అవార్డు రేంజ్కి ఎదగటం అంటే మామూలు విషయం కాదు. అలా బాజీరావు మస్తానీలో రణవీర్ని రాజసంగా తీర్చిదిద్దిన తీరు, పద్మావత్లో అల్లావుద్దీన్ ఖిల్జీ లుక్ గాని, పుష్పాలో అల్లు అర్జున్ మాస్ రగ్డ్ లుక్ గాని, గంగూబాయ్ సినిమాలో ఆలియా భట్ పరిణతి చెందిన రూపంగాని, ఇవన్నీ కూడా ప్రీతి తపనకి ఆ కళ మీద తనకున్న ఆసక్తికి నిదర్శనం. ఇంకా మాట్లాడుకుందాం ప్రీతిశీలి గురించి శక్తిశీలిలో.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలి వింటున్నారు. ఇలా ప్రీతిశీల్ గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో సజీవంగా కనిపించేలా ఎన్నో పాత్రల్ని తీర్చిదిద్దారు ఆమె. అమితాబ్ బచ్చన్, ఇంకా రిషి కపూర్, నవాజుద్దీన్ సిద్దికీ, ఇలా ఎంతోమంది ప్రముఖులకి మేకప్ వేసి ఎంతోమంది చేత ప్రశంసలు సైతం అందుకున్నారు. అయితే రీసెంట్గా మాత్రం ధురంధర్ ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో వరల్డ్ వైడ్గా మనందరికీ తెలుసు కదా. ఆ సినిమాలో రణవీర్ని గూఢాచారిగా చూపించడంలో మాత్రం తను హెయిర్ పంచ్ టెక్నిక్ని వాడారట. అలాగే అక్షయ్ ఖన్నాని క్రూరమైన విలన్గా చూపించడంలోనూ ఆవిడ సక్సెస్ సాధించారు. మరి దీని వెనుక ప్రీతిశీల్ పడ్డ కష్టం హర్షణీయం.

0: నా హృదయం అనే ప్రేమ అండ్ కంపెనీలో ప్రేమికుడిగా జాయిన్ కాబోయే ముందు మీ డీటెయిల్స్ కొంచెం చెబుతారా?
1: ఓకే, షూర్.
0: మీ ఎత్తు
1: 6 అడుగులు,
0: వయసు
1: వరద పొంగులు,
0: భాష
1: చిలిపి పలుకులు,
0: ఇంతకు ముందు అనుభవం?
1: అబ్బే అస్సలు లేదండి, నేనే దొట్టు.
0: హార్ట్ షేపు.

0: ఓకే, మీ పర్సనల్ టేస్ట్ తెలుసుకోవడానికి మూడు ప్రశ్నలు
1: అడగండి.
0: మీకు నచ్చే రంగు?
1: ఎరుపు.
0: ఎందుకు?
1: అది మీ పెదాల రంగు కాబట్టి.
0: మీకు నచ్చే పువ్వు?
1: రోజ్.
0: ఏ?
1: అది మీ ఒంటి రంగు కాబట్టి.
0: మీరు మొక్కే దేవుళ్ళు?
1: మీ అమ్మా నాన్నలండి.
0: అదేలా?
1: ఇంత అందమైన మిమ్మల్ని కన్నారు కాబట్టి. ఎస్.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శక్తిశీలి వింటున్నారు. అసలు ఒకప్పుడు ప్రోస్థెటిక్ మేకప్ అంటే విదేశాలకు వెళ్ళి అక్కడ మేకప్ ఆర్టిస్టుల మీద ఆధారపడాల్సి వచ్చేదట. కానీ ఇప్పుడు మాత్రం ఆ అవసరం లేకుండా ప్రోస్థెటిక్ మేకప్ విభాగంలో అగ్రస్థానానికి చేరుకున్నారు ప్రీతిశీల్. చూమంత్రకాళి అంటూ తను అనుకున్న విధంగా తన కెరీర్లో ఎన్నో పాత్రల్ని 100% తీర్చిదిద్ది నేషనల్ అవార్డు స్థాయికి ఎదగడం అంటే మామూలు విషయం కాదు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు దాటి 15 సెకండ్లు. ఇప్పుడు వినండి చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా గంగోత్రి ఈ చిత్రం కోసం ఎంఎం కిరవాణి గంగా కల్పనా శ్రీవర్ధిని పాడిన వేటూరి గీతం, సంగీతం ఎంఎం కిరవాణి.

ఇప్పుడు వినండి, తమ్ముడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం సమకూర్చిన వారు రమణ గోగులా.

ఇప్పుడు వినండి. గౌతమ్ ఎస్ఎస్సి ఈ చిత్రం కోసం శ్రేయ పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం సమకూర్చిన వారు అనూప్ రూబెన్స్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట వినండి, గోపి గోపిక గోదావరి. ఈ చిత్రం కోసం కౌసల్య చక్రి పాడిన రామజోగేశాస్త్ర గీతం, సంగీతం చక్రి.

ఇప్పుడు వినండి. అల్లర్ ప్రియుడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్య చిత్రపాడిన వేటూరి గీతం. సంగీతం ఎంఎం కిరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఎఫ్ఎంఐ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆవిడ మావిడే. ఈ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం సమకూర్చిన వారు శ్రీనివాస చక్రవర్తి.

ఇప్పుడు వినండి. అన్నయ్య ఈ చిత్రం కోసం హరిహరన్ హరిణి పాడిన వేటూరి గీతం, సంగీతం మణిశర్మ,

ఇప్పుడు వినండి, మేజర్ చంద్రకాంత్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిని చిత్ర రమణ పాడిన జాలాది గీతం, సంగీతం ఎంఎం కిరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రావణ సంధ్య. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వినండి, ఆఖరి పోరాటం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ పాడిన వేటూరు గీతం, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వినండి, ఆఖరి పోరాటం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ పాడిన వేటూరు గీతం, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇంతటితో ఈనాటి చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. తిరిగి రాత్రి 7:45 చిత్రసీమ కార్యక్రమంలో మరికొన్ని సినిమా పాటలు వింటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంల వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చదువుతున్నది యువటూరి జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణను రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని, ఆర్టీసీలో గుర్తింపు సంఘాలు

0: ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల వ్యూహాత్మకమైన పర్యటనకు తెలంగాణ బీజేపీ సన్నద్ధమవుతోంది. ఓటర్లు తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. ఇప్పుడు వార్తల వివరంగా. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణను రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అర్హత ఉన్న ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పించాలని, చనిపోయిన వారి పేర్లు, సరైన ఆధారాలు లేని ఓటర్ల వివరాలను జాబితా నుండి పారదర్శకంగా, విశ్వసనీయంగా తొలగించాలని మంత్రి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు వదంతులతో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తెలంగాణలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వివరాలను నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని, ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, 30 యూనియన్ ప్రతినిధులు, ఇతర అధికారులతో కలిసి పాల్గొన్న 14 గంటల సుదీర్ఘ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకోగలిగామన్నారు. ఇచ్చిన 32 హామీలలో 29 ఆర్టీసీ యాజమాన్య పరిధిలోకి వస్తాయని, ప్రభుత్వ పరిధిలోని 11% పీఆర్సీ హామీని జూలై నెల జీతాలతో కలిపి అమలు చేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా రేపు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమానికి సూర్యాపేట జిల్లాలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ తెలిపారు. రేపటి నుండి ప్రారంభమయ్యే పల్స్ పోలియో కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 100% విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ వైద్యాధికారులు సిబ్బందికి సూచించారు. తక్కువ ఆదాయ వర్గాల వారికి ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ కొలతలను 500 నుండి 750 చదరపు అడుగులకు పరిమితం చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసిందని గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి విపి గౌతమ్ తెలియజేశారు. ఇంటికి ముందు 3 అడుగుల దూరాన్ని, ఇరువైపులా 1 అడుగు దూరాన్ని మించి ప్రొజెక్షన్లు ఉండరాదని ఆయన తెలిపారు. పేదల ఇళ్ల కూల్చివేతకు నిరసనగా ఆందోళనకు పిలుపునిచ్చిన క్రమంలో హన్మకొండ ఏకశిలా పార్కు నుండి కాళోజీ సెంటర్ మీదుగా సుబేదారి అమరవీరుల స్థూపం వరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు వామపక్ష పార్టీల ముఖ్య నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. అల్వాల్ పిఎస్ పరిధి ఛత్రిగడ్డలో అక్రమ నిర్మాణాలను స్థానిక పోలీసులతో కలిసి హైడ్రా సిబ్బంది జేసీబీ సాయంతో కూల్చివేతలు చేపట్టారు. 10 ఎకరాలకు పైగా ఉన్న ఈ ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేసి నోటరీ ప్లాట్ల పేరుతో విక్రయాలు చేస్తున్నారని అధికారులు తెలియజేశారు. గోదావరి వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెంలోని ఐడిఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్ తదితరులతో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ,
1: వర్షాకాలంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద అన్ని డిపార్ట్మెంట్లని అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అందరినీ సంసిద్ధంగా ఉండమని చెప్పాం. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని ప్రజా నష్టం గానీ ఆస్తి నష్టం గానీ ఎక్కడా జరగకుండా పంట నష్టంతో సహా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది.
0: కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి మండల వ్యవసాయ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం ఏవో రాజవర్ధన్ రెడ్డి తెలిపారు. దరఖాస్తులతో పాటు పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం, జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా సమర్పించాలని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల వ్యూహాత్మకమైన పర్యటనకు తెలంగాణ బీజేపీ సన్నద్ధమవుతోంది. 15,000 మంది కార్యకర్తలతో కలిసి హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో విజయ సంకల్ప సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్

0: రామచంద్రరావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంతో పాటు మరో 9 కార్యాలయాలను ఆయన వర్చువల్గా ప్రారంభిస్తారని, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు ఏకైక ప్రత్యామ్నాయంగా బీజేపీని నిలబెట్టడంలో నితిన్ నవీన్ పర్యటన కీలకమని రామచంద్రరావు అన్నారు. ఓటర్లు తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్లో భాగంగా డిజిటల్ సభ్యత్వ నమోదుపై ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. విద్యుత్ అంతరాయం, యూరియా పంపిణీ వైఫల్యాల అంశాలపై ముఖ్యమంత్రిని ఆయన విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలోని అభివృద్ధి సంక్షేమ ప్రాజెక్టుల వివరాలను ఆయన ప్రజలకు తెలియజేస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ భూములను అకస్మాత్తుగా రద్దు చేయడాన్ని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన పేదలకు శాశ్వత నివాసం కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈరోజు ఆదిలాబాద్లో ఇందిరమ్మ ఇళ్లను మంత్రి అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో కలిసి ఆయన ప్రారంభించారు. మత్తు పదార్థాల రహిత సమాజమే లక్ష్యంగా సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్స్లా మారి తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఎవరైనా డ్రగ్స్ కార్యకలాపాలకు పాల్పడితే 1908 నెంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసుల సహకారంతో ప్రొఫెసర్ అనిత రాయిరాల ఒక సదస్సును నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది నాణ్యమైన విద్యే అని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి పాఠ్యాంశాన్ని సమయానికి పూర్తి చేయాలని, విద్యార్థులకు వచ్చే సందేహాలను వెంటనే నివృత్తి చేయాలని ఆయన ఆదేశించారు. యువత సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల బానిసత్వానికి దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. జిల్లాలో పోలీసు, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణాపై ఆయన సదస్సు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు నల్గొండ జిల్లా కనగల్లో పర్యటించనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ HAM విధానంలో దాదాపు 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 441 రహదారుల నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక NG కాలేజీ గ్రౌండ్స్లో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం దుబ్బతాండ, లాల్సింగ్ తాండ, జీళ్ల చెరువు గ్రామాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు 16.13 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణను రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందని, ఆర్టీసీలో గుర్తింపు సంఘాల ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ 3 రోజుల వ్యూహాత్మకమైన పర్యటనకు తెలంగాణ బీజేపీ సన్నద్ధమవుతోంది. ఓటర్లు తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

మే 103.5 మెగాహెర్ట్స్పై ఈరోజు ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసారం చేయు వివిధ కార్యక్రమాలతో పాటు రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ పూట ప్రసారం చేయు కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని వింటారు. 6:30 ఈరోజు కిడ్స్ కళాశాలలో స్కిల్ ఇండియా వారి ఆధ్వర్యంలో జరిగిన వరంగల్ కౌశల్ మహోత్సవ్ కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక వింటారు. సమర్పణ శ్రీ మోటే చిరంజీవి. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వానాకాలం వరి పంట సాగులో రైతులు చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి మాధవి గారితో పరిచయం వింటారు. అనంతరం ఖరీఫ్లో వివిధ పంటల సాగులో అనుభవాల గురించి హనుమకొండ జిల్లా హసన్వర్తి మండలం పెగడపల్లి గ్రామ రైతు శ్రీ చిరంజీవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం. 7:45 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఇక రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:45 ప్రాంతీయ వార్తలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో దోషులెవరు శ్రీమతి ఎం రమాదేవి గారి కథానిక వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం, 9:30 చిన్నారి లోకం, 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం మనసులో మాట భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్కి తెలుగు అనువాదం వింటారు. 12:30 తెలుగులో వార్తలు మరియు 1:10 ప్రాంతీయ వార్తలు, 5:00 చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 బాల్ బై బాల్ కామెంటరీ ఆఫ్ ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 7:05 తెలుగులో వార్తలు, 8:00 మనసులో మాట భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు రేపు ఉదయం దేశ ప్రజలతో తమ మనసులోని భావాలను పంచుకున్న కార్యక్రమం మన్ కీ బాత్కి తెలుగు అనువాదం వింటారు. ఇక రాత్రి 10:45 మధుర గీతాలు, అలనాటి అనుమత్య లాంటి సినిమా పాటలు వింటారు. ఇవి రేపటి కార్యక్రమాలలోని కొన్ని ముఖ్యాంశాలు.

0: సమాచార దర్శిని వింటారు.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడువుల తామర
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్. LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.

0: వినోదంతో ఓలలాడించే సినీ సంగీతం,
1: శ్రోతల భాగస్వామ్యంతో కార్యక్రమాల రూపకల్పన,
0: ప్రకటనదారులను విశేషంగా ఆకర్షించే వైవిధ్యం,
1: నాటి నుంచి నేటి వరకు వన్నెతగ్గని ప్రసార విధానం,
0: ఆకాశవాణి వివిధ భారతి
1: మీ వ్యాపారాన్ని ద్విగుణీకృతం చేసే మీ అభిమాన రేడియో కేంద్రం.
0: వ్యాపార ప్రకటనలకై సంప్రదించండి నేడే.
1: ఫోన్స్ 0402321516323
0: 2321516 4. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: రైతు సోదరుల కోసం స్థానిక వ్యవసాయాంశాలు, సంస్కృతికి అద్దం పట్టే స్థానిక కళలు, అందరికీ అవసరమైన స్థానిక సమాచారం,
0: వీటన్నింటికీ వేదికగా మీకోసమే ప్రత్యేకంగా వెలసింది స్థానిక ఆకాశవాణి కేంద్రం.
1: మీ ప్రాంతంలోని ఎఫ్ఎం బ్యాండ్ రేడియోను ట్యూన్ చేసుకోండి,
0: మీ ప్రాంతం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోండి.
2: సమాచార దర్శిని విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు వినండి, ఈరోజు కిడ్స్ కళాశాలలో స్కిల్ ఇండియా వారి ఆధ్వర్యంలో జరిగిన వరంగల్ కౌశల్ మహోత్సవ్ కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక వింటారు. సమర్పణ శ్రీ మోట చిరంజీవి. కార్యక్రమం వినబోయే ముందు ఒక ప్రకటన.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి.

0: జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో లక్ష్యం సొసైటీ సహకారంతో ఈరోజు వరంగల్లోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో వరంగల్ కౌశల్ మహోత్సవ్ వికసిత్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి గారు, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ గారు, తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ గారు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గాలి వినోద్ గారు, లక్ష్యం సొసైటీ చైర్మన్ జాబ్ మేళాకు చీఫ్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నటువంటి మాజీ శాసనమండలి సభ్యులు దిలీప్ కుమార్ గారు, మాజీ శాసనసభ్యులు కిడ్స్ కళాశాల చైర్మన్ సతీష్ బాబు గారు, యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ గారు చంద్రశేఖర్ గారు, కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ఎస్డిసి డైరెక్టర్ గారు విఎస్ అరవింద్ గారు, ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, రవి గారు, ఇంకా అనేక మంది ముఖ్యులు పాల్గొన్నారు. వచ్చినటువంటి అతిథులకు స్కిల్ డెవలప్మెంట్ ఎన్ఎస్డిసి నిర్వాహకులు పుష్పగుచ్చం ఇచ్చి షాల్వాతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం అతిథులచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తదుపరి వరంగల్ నగరం స్కిల్ డెవలప్మెంట్ లో దినదినము అభివృద్ధి చెందుతుందని, అలాగే ఇంత పెద్ద చరిత్ర గల నగరంలో వరంగల్ కౌశల్ మహోత్సవ్ నిర్వహించడం చాలా ఆనందనీయమని, 100కు పైగా కంపెనీలు 5,000కు పైగా యువతి యువకులకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా చేసుకుని ఈ జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని అంటున్నారు ఎన్ఎస్డిసి డైరెక్టర్ విఎస్ అరవింద్ గారు. వారేమంటున్నారో వారి మాటల్లోనే.
2: I welcome all the esteemed dignitaries on the dais for this grand Kaushal Mahotsav. I extend my heartfelt gratitude to all the esteemed dignitaries. I also extend gratitude to the officials from the government of Telangana and the commissioner of police for extending his support and guidance for the successful conduct of this Kaushal Mahotsav. To the university officials for their benevolence in giving such a beautiful campus for such a flawless conduct of this Kaushal Mahotsav. It's particularly fitting that we are gathered today in Warangal, a city where centuries of cultural heritage meet a new era of education, innovation and industrial growth. As Warangal strengthens its position as an emerging hub for manufacturing textiles, technology and skilled talent, it represents aspirations of a new India that is rooted in tradition while embracing the opportunities of the future. Today is not merely an inauguration of another employment event. It is a celebration of India's great strength, its young people. Every interview conducted today, every interaction between an employer and a candidate, every opportunity created here represents another step towards building a stronger, more prosperous and self-reliant India. Under the visionary leadership of our Honorable Prime Minister Shri Narendra Modi and the guidance of Shri Jayant Chaudhary, Honorable Minister of State Independent Charge for Skill Development and Minister of State for Education, the Ministry has consistently worked towards ensuring that skilling does not end with certification but it culminates in employment. And towards this spirit, we have been conducting Kaushal Mahotsavs and we have chosen Warangal because this is the best time for having a Kaushal Mahotsav in Warangal. In today's Kaushal Mahotsav, we are very glad to share this news that close to around 100 companies have registered and come here for their participation. And we are also offering 5,000 plus vacancies to the candidates. And it is also very glad and heartening to note this that close to around 5,000 registrations have also been there from the candidates. These opportunities span a wide spectrum including manufacturing, retail, logistics, automotive, textiles, IT/ITES, tourism and hospitality, telecom and banking, financial services, BFSI. The diversity of sectors represented here reflects the changing nature of India's economy and the increasing demand for skilled professionals across both traditional and emerging domains. The opportunities available today here cater to candidates from varied educational backgrounds, from school pass-outs to ITIs to graduates to diplomas to postgraduates to even the PhD doctors. I would like to sincerely thank the employers who are partnered with the ministry to make this initiative a successful one. Their participation demonstrates the confidence that the industry places in India's skilling ecosystem and in capabilities of young workforce. The ministry has been closely working with the government of Telangana to ensure that the state's economic growth is supported by a robust pipeline of skilled manpower. Through flagship initiatives such as the Pradhan Mantri Kaushal Vikas Yojana, the Pradhan Mantri National Apprenticeship Promotion Scheme, the Jan Shiksha Sansthan and the entrepreneurship initiatives of the ministry, we have been partnering with the state government of Telangana to creating new and skilled workforce in both emerging and traditional domains. It includes AI, robotics and so on and other manufacturing domains where the state has shown a very strong

0: And we would also like to mention here a special fact with regards to the State Government's initiative towards global partnership and global mobility. And today there is a stall also from the TomCom with regard to placement and overseas opportunities for the skilled youth in across the country, spanning across the globe, like from Japan to West Asia to the GCC to Germany and other European countries in different sectors, starting from manufacturing to healthcare to automobile to construction and so on and so forth.
1: కార్యక్రమాన్ని ఉద్దేశించి క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు వివిధ నైపుణ్యాలపైన కాన్సన్ట్రేషన్ చేయాలని అంటున్నారు వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు.
2: క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదంటే వరంగల్ ఇస్ హబ్ ఫర్ ద ఎడ్యుకేషన్. మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది ఇక్కడ, ఎడ్యుకేషన్ కు తక్కువ లేదు. ఎన్ఐటి అప్పుడొకప్పుడు ఆర్ఈసీ అనే వాళ్ళం, ఇప్పుడు ఎన్ఐటి అయింది, దానికి తోడుగా కిట్స్ వచ్చింది. సో మెనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్, చాలా పోటీతో ఉన్నది. కానీ ఎవరు కూడా మరి స్కిల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు లేదా? ప్రొడక్షన్ అయితే చాలా వస్తుంది, అవుట్పుట్ చాలా వస్తుంది, కానీ ఉద్యోగాల కాడికి వచ్చేవారు ప్రతి ఒక్కరు ఉద్యోగాలు కావాలని అంటున్నారు. మరి ఉద్యోగాలు కావాలంటే మా సీతారాం నాయక్ చెప్పినట్టు ఇంటర్మీడియట్ కాగానే ఫెయిల్ కాగానే నాకు ఉద్యోగం కావాలంటే మళ్ళా. కాబట్టి నేను నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రావాలా లేక మన ద్వారా రావాలన్నా ఎవరి ద్వారా రావాలా, ఈ యొక్క స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి అందుకనే ఈ రోజు తెలంగాణలో ఎడ్యుకేషన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి స్కిల్ యూనివర్సిటీ కూడా స్థాపించడం జరిగింది. బహుశా రాబోయే తరాలు మన పిల్లలకు బాగుంటుందేమో అని అనుకుంటున్నాం. చదువుకున్న పిల్లలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నది సంతోషం. దొంగతనాలు అన్ని కూడా సైబర్ నేరగాల్లో ఉన్నారు. మనం అంటే వ్యవస్థ సమయం సందర్భం మారిన కొద్దీ మన ఎడ్యుకేషన్ లో కూడా సిస్టమ్ లో మారాలనేది నా దృక్పథం. ఇంకా మరి పిల్లలను మనం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన కోర్ ఫీజ్ గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా పిల్లలు. కమ్యూనికేషన్ స్కిల్స్ అలాగే ఇంపార్టెంట్ కొలాబరేషన్ స్కిల్స్, క్రియేటివిటీ స్కిల్స్ అండ్ కలెక్టివిటీ స్కిల్స్, ఈ రెండు కూడా ఉంటే డెఫినెట్ గా క్రియేటివ్ స్కిల్స్ ఉంటే మరి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడా పోటీ పడాలి. ఇన్ని ఉన్నప్పుడు ఈ రోజు ఫిఫ్త్ క్లాస్ నుండి ఐదో తరగతి నుండి మొదలు పెడితే గ్రాడ్యుయేట్స్ వరకు కూడా ఈ రోజు కంపెనీస్ ఎంటర్ప్రైనర్స్ వచ్చింది, చాలా సంతోషం. వరంగల్ లో ఇంకా ఇలాంటి జరగాల్సిన సందర్భాలన్నీ చేద్దాం సార్, మేము కూడా దీనికి ముందుకు వస్తాం, ఎందుకంటే మన పిల్లలకు ఎక్కువ ఉద్యోగాలు రావాలి.
1: ప్రస్తుత కాలంలో చదువుకున్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు ముఖ్యమని అంటున్నారు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు.
3: నిజంగా కూడా ఎంప్లాయ్మెంట్ లేకనే వెనుకబడిపోయినాం అనేది వాస్తవం ఇక్కడ వరంగల్ జిల్లానే. ఈ మధ్య కాలంలో బోస్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, మిగతా వాటర్లు ఇలాంటి వాటి చిన్న చిన్నవి రావటం వలన చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు పెరుగుతున్నది. ఈ మధ్య కాలంలో తప్పకుండా పెరిగే ఆలోచనలు ఉన్నాయి. పవర్స్ కూడా మేము ఇది కంప్యూటర్స్ దాన్ని కానివ్వండి, సాఫ్ట్వేర్ దానికి పవర్స్ కావాలనే ఆలోచనతో సిటీ సెంటర్ లో కట్టడానికి కూడా ఒక ప్రణాళిక రూపొందించుకుంటూ పోతుంది. మరి ఇది బోట్ ఫ్యాక్టరీ రావాలి వచ్చినప్పుడు అందరం కూడా లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి, లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు 80% ఇవ్వాలి అనే ఒక ఉద్యమం చేసినప్పుడు మాకు ఆలోచన వచ్చి వర్ధన్నపేట శాసనసభ్యులు శ్రీహరి గారు, మేమందరం కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మాకు మీ సహాయ సహకారాలు అవసరం ఉన్నాయి ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి కావాలి అంటే దాని మీద స్కిల్ అనే దాని మీద నేర్చుకోకుండా ఉద్యోగాలు మాత్రమే కావాలంటే రావు కదా. ఆ స్కిల్ మీద ఉన్నవాడికి అందరూ ఉన్న వాళ్ళని హైదరాబాద్కి వెళ్ళి వస్తారా, దేశంలో ఎక్కడి నుంచి వస్తారా తెలియదు. కాబట్టి ఇక్కడ లోకల్ వాళ్ళకి వాటి గురించి అవగాహన కల్పించి నేర్పించగలిగితే ఉద్యోగాలు మనకు వస్తాయి మన జిల్లాకు అనే ఆలోచనతోటి దాని ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. మాకు ఇక్కడికి వచ్చినందుకు నిజంగా మాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ గురించి ఇచ్చినటువంటి ట్రైనింగ్ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడానికి మంచి అవకాశం దొరికింది. నిజంగా కూడా దానికి మాకు కూడా కొద్దిగా సమయం కేటాయించే విధంగా చేస్తే మనకు లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా నిజంగా కూడా వరంగల్లో ఎక్కువ యువత చాలా మంది ఉద్యోగాలు లేక బయట దేశాలకు బయట ప్రదేశాలకు పోయిన సందర్బాలు ఎక్కువ శాతం ఉన్నది చూడండి. తల్లిదండ్రులందరూ కూడా పిల్లలు ఎక్కడన్నారంటే బయట ఉన్నారనే శాతమే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకు వరంగల్ జిల్లాకు ఉద్యోగాలన్నీ తీసుకొచ్చే విధంగా కనుక చేసుకోగలిగితే నిజంగా తప్పకుండా మనం అందరం వరంగల్కు మన పుట్టినందుకు ఇలా కపిల దిలీప్ కుమార్ ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా ప్రతి ఒక్కరూ మనిషి చేయేస్తే తప్పకుండా వరంగలే. ఎందుకంటే ఎడ్యుకేషన్ హబ్ ఇక్కడనే ఉన్నది, అన్ని తిరిగి ఇక్కడ సక్సెస్ అయినాం, కానీ ఎంప్లాయ్మెంట్ లో మాత్రం ఒక్కటే ఫెయిల్ అవుతాను అంటే దాన్ని ఎందుకు అనేది మనం అందరం కూడా ఆలోచన చేసి దానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఏదేదేమైనా ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి పెద్దలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.
1: వరంగల్ అనేది కల్చరల్, ఎడ్యుకేషనల్,

0: అండ్ హిస్టారికల్ హబ్ అని. దేశంలో వరంగల్కు ప్రత్యేక స్థానం ఉందని, ఇక్కడున్నటువంటి యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం చాలా సంతోషమని, దీనికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా మరింత మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అంటున్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ గారు.
1: ఫస్ట్ కదా నేను అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను, ఆర్గనైజర్స్ కి కూడా, అట్లాగే పార్టిసిపెంట్స్ కి కూడా. వరంగల్ అనేది అందరికీ తెలుసు దట్ ఇట్స్ ఏ కల్చరల్ ఎడ్యుకేషనల్ అండ్ హిస్టారికల్ హబ్. తెలంగాణలో కాకుండా మొత్తం భారతదేశంలోనే చాలా సిగ్నిఫికెన్స్ ఉంది వరంగల్ అనేది. వరంగల్ అనేది పేరు ఎక్కడ చెప్పినా కూడా ఐ వాస్ సర్ప్రైజ్ కి నార్త్ ఇండియాలో కూడా చాలా మందికి తెలుసు దట్ వరంగల్ అనే ఒక ప్లేస్ ఉంది. సిగ్నిఫికెన్స్ ఉన్న ప్లేస్ లోనే ఇలాంటి ఒకటి జాబ్ ఇలా ఆర్గనైజ్ చేయడం, ఇక్కడ ఉన్న యువకులు ఎవరైతే స్కిల్ ఆల్రెడీ పొంది ఉన్నారు, డిగ్రీస్ వాళ్ళు ఆల్రెడీ పొంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించడం, ఇది ఒక చాలా పెద్ద గొప్ప ఇనిషియేటివ్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో అందరికీ కూడా అది చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అట్లాగే ఇది 100% అది సక్సెస్ఫుల్ అయ్యి ఇంకా కూడా ఫ్యూచర్ లో కూడా చాలా వరకు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ జరిగి తమ వరంగల్ ఉన్న యూత్ కి అందరికీ కూడా జాబ్లు రావాలని అది కూడా నా కోరిక ఉంది. అండ్ ఖచ్చితంగా మా తరఫు నుంచి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్లు వచ్చే కాలాల్లో ఫ్యూచర్ లో ఆర్గనైజ్ చేయడానికి మేము కూడా అది సిద్ధంగా ఉన్నాం, మేము కూడా చేస్తాం. ఒకటి గొప్ప విషయం ఏముంది దట్ అది నాట్ ఓన్లీ జాబ్ మేళా, ఇది మినిస్ట్రీ ద్వారా ఇప్పుడు ఎవరైతే మన యూత్ ఉన్నారో వాళ్ళలో స్కిల్ ని కూడా డెవలప్మెంట్ చేసుకోవడానికి అవి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా రకరకాలుగా ప్రోగ్రామ్స్ అవి కూడా కండక్ట్ చేస్తా ఉన్నారు. బికాస్ ఇఫ్ ది సీ ఎట్ ద సిస్టమ్ టుడే, ఎట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ టుడే, అండ్ దీన్ని మనం ఇప్పుడు పాత ఉన్న కాలాల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైనా దానికి కంపేర్ చేస్తే, దెర్ వాజ్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఒక స్టేట్ వాజ్ దేర్ దట్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ అండ్ ఆల్ వాళ్ళు దొరకడమే చాలా కష్టం ఉండేది. ఒకప్పుడు ఇది ఎవరైనా బీఏ పాస్ ఉన్నారో, బీఏ పాస్ అంటే చాలా పెద్ద వాల్యూ ఉండేది. ఆ స్టేటస్ నుంచి ఇప్పుడు ఉన్న సమయాల్లో ఇన్ ద ప్రెసెంట్ టైమ్స్ వాట్ ఇస్ ద స్టేటస్ దాట్ చాలా మంది పిహెచ్డి వాళ్ళ యువకులు కూడా, అది వాళ్ళు కూడా విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ అండ్ ఆల్ అట్లాంటి అన్ఎంప్లాయిడ్ వాళ్ళు కూడా తెరుతున్నారు. సో దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ కేర్లే అంటే విఆర్ ఆర్ ఫ్రమ్ ద సొసైటీ ఓన్లీ, మనమే డిగ్రీస్ ఏదో తీసుకుంటాము. సో మనది దాంట్లో పెద్ద తప్పు ఏముంది దాట్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ హెస్ బీన్ గివెన్ టు ద డిగ్రీ సర్టిఫికేట్, ఏదైనా డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఆర్ ఇంకా హైయర్ డాక్టరేట్ కావచ్చు, లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ దానికి ఇస్తున్నాము. అట్లాగే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారు చదివే వాళ్ళు, వాళ్ళకి కూడా ఏముంటారు చేసుకుని ఏదో రకంగా చదివి మనకు ఖచ్చితంగా డిగ్రీ అదే సర్టిఫికేట్ కావాలి, ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దాంట్లో మనం చదివేటప్పుడు వైల్ వీఆర్ స్టడీ వాట్ ఆర్ వి యాక్చువల్లీ గెయినింగ్ ఫ్రమ్ ద స్టడీ, ఏదైతే కోర్స్ ఏదైతే మనం చేస్తున్నామో దానిలో స్కిల్ ఎంత వరకు మనం గ్రహిస్తున్నాము దాని మీద ఫోకస్ అనేది చాలా చాలా తక్కువ అయింది. సో అందుకే దాట్ ఈస్ అల్టిమేట్లీ రిఫ్లెక్టింగ్ ఆన్ ద ఎంప్లాయ్మెంట్ సెక్టర్ ఆల్సో, బికాస్ ఎంప్లాయ్మెంట్ కి ఎవరైనా వస్తారు, మేబీ గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, అపార్ట్ ఫ్రమ్ ద డిగ్రీస్ దే ఆర్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ ద స్కిల్స్ ఆల్సో, బికాస్ అల్టిమేట్లీ ఎవరైనా పర్సన్ కి ఏదైతే నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో దాట్ నాలెడ్జ్ ఓన్లీ విల్ బి యూటిలైజ్ ఇన్ ద జాబ్. ఓన్లీ ఇది సర్టిఫికేట్ ఏదైతే వచ్చింది, డిగ్రీ సర్టిఫికేట్ పీజీ సర్టిఫికేట్ ఏదైతే వచ్చింది, ఎట్లాగో వచ్చిందో, ఆయన మేబీ చాలా తక్కువ మార్క్స్ కూడా ఉండొచ్చు దాంట్లో, సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అతనికి నాలెడ్జ్ ఏం లేదు, దాని దాని తర్వాత జాబ్ లో పోతే దానికి లాభం ఏమి ఉండదు. సో అందుకే ఆల్ ద యూత్ ఎస్పెషలీ ఇప్పుడు ఎవరైతే హుంసెవర్ ఆర్ స్టడీ మేబీ దేర్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేస్తున్నారో మేబీ డాక్టరేట్ చేస్తున్నారో వాట్ ఎవర్ యూఆర్ స్టడీ ప్లీజ్ ట్రై టు పుట్ మాక్సిమం ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్, దానిలో పెద్ద మొత్తం ఇంట్రెస్ట్ తీసుకొని వాట్ ఎవర్ ఐఎమ్ స్టడీ దానికి వాట్ ఈస్ ద డెప్త్ లోకి వెళ్ళాలి, దానికి అండర్స్టాండింగ్ కొంచెం ఎక్కువ చేసుకొని ఫ్యూచర్ లో నేను దీనికి ఎట్లాగో నేను సమాజ నిర్మాణానికి, సమాజ డెవలప్మెంట్ కి నేను ఎట్లాగో నేను కాంట్రిబ్యూషన్ చేయగలుగుతాను అది మైండ్ లో ఆలోచించి అప్పుడు స్టడీస్ చేయండి, దానిలో డెఫినెట్లీ యూ విల్ గెట్ ద మార్క్స్ అండ్ ఆల్, మార్క్స్ అండ్ ఆల్ డెఫినెట్లీ యూ విల్ గెట్, అది పెద్ద అది ప్రాబ్లమ్ ఏమి ఉండదు. బట్ ఇది కొంచెం ఇంట్రెస్ట్ తోని ఫోకస్ తోని చదివితేనే అది అట్లా అవుతుంది, అదర్వైజ్ ఊరికే క్యాజువల్ గా కేవలం డిగ్రీ కోసం చదివితే ఎట్లాంటి కూడా లాభం ఉండదు. టోటల్ ఫోకస్ ఆన్ గెటింగ్ మార్క్స్ అండ్ స్టడీస్ అండ్ ఆల్ అండ్ యాక్చువల్ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కి ఇది ఫోకస్ చాలా తక్కువ ఉన్నది. నేను నా గురించి చెప్తాను, ఐఎమ్ నాట్ బోస్టింగ్ అబౌట్ మై సెల్ఫ్, బట్ ఒకటి సింపుల్ పదం, నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసినాను అండ్ ఎప్పుడైనా క్లాస్ లో ఏదైనా క్వశ్చన్ అడిగేటప్పుడు టీచర్ ఒక క్వశ్చన్ ఏదైతే అడుగుతారు, ఐ నెవర్ యూస్ టు రేజ్ మై హ్యాండ్, ముందు ఉన్న వాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు రేజ్ చేస్తారు. పీపుల్ యూస్ టు థింక్ ఇతనికి ఏం కూడా తెలియదు, ఇతనికి ఏం కూడా రాదు. అల్టిమేట్లీ మనం పాస్ అవుట్, ఐ వాజ్ ద గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ, ఐ వాజ్ ద ఓన్లీ వన్ ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసుకుని అదే సెక్టర్ లో పనిచేశాడు. దాని తర్వాత 4 ఇయర్స్ అయిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద ఎలక్ట్రికల్.

0: sector only. Migra andru kuda everybody went to software and other skills. So basically adi enduku ante motham focus software vaiki computers vaiki atla ayyindi. So even core engineering branches lo kuda chadivi people are moving to those sectors only. So ultimately em ayyindi core sectors edunnayi avi neglect avutunnayi. So this just a simple example nenu cheptunanu that edaithe meeru chadutunaru edaithe meeru study chestunaru or edaithe meeru vocational training teesukoni edaithe meeru skills edaithe nerchukuntunaru vaati meeda ekkuva focus pettukondi because ultimately they only will be useful to you in the future.
1: ప్రస్తుత కాలానికి అనుకూలంగా నైపుణ్యాభివృద్ధిలో భాగంగా జాబ్ మేళాలో నేరుగా విద్యార్థులకు స్కిల్ ఉంటేనే జాబ్స్ ఇవ్వడం జరుగుతుందని తెలంగాణలోని అన్ని ప్రాంతాల విద్యార్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చని అంటున్నారు జాబ్ మేళా చీఫ్ కోఆర్డినేటర్ ఎక్స్ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు.
2: ఇవాళ కూడా జాబ్ మేళా సంబంధించి కొన్ని కంపెనీలు తీసుకొచ్చాం, వాళ్ళు నేరుగా ఉద్యోగాలు ఇస్తారు. అదే వాళ్ళ కనుక స్కిల్ ఉంటే పిల్లలకు, లేని వాళ్ళకి స్కిల్ ఏ విధంగా ఇవ్వాలో దానికి స్టైఫండ్ అంతా ఇప్పుడాగా వచ్చారు మా ఆఫీసర్లు చెప్పారు. సో ఇట్లాంటివి ఇది కంటిన్యూస్ గా పెట్టమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు తెలంగాణ జిల్లాల్లో. ఎందుకంటే అడ్వాంటేజ్ తీసుకుంటాను నేను, ఇక్కడ ఉన్నాను కాబట్టి. ఒకటి మళ్ళొకసారి కూడా ఇంకొకటి కండక్ట్ చేస్తాం ఇక్కడ వరంగల్లోనే, మళ్ళీ మనం పెట్టాలి, తర్వాత ఖమ్మంలో పెట్టాలి, నల్గొండలో పెట్టాలి, కొత్తగూడలో పెట్టాలి, ఇవన్నీ ఆయన అంగీకరించాడు. గేట్ సతీ త్వరలో మేము ప్రకటిస్తాం. దీన్ని ఒకే వరంగల్ జిల్లా వాళ్ళే రావాలని లేదు, తెలంగాణలో ఉన్నటువంటి ఏ పిల్లలైనా ఎక్కడికైనా పోయి ఆ ఇంటర్వ్యూస్ సబ్మిట్ అవకాశం ఉంది. ఇంతకుముందు బ్యాంక్ మేనేజర్ చెప్పినట్టుగా ఇది ఓన్లీ స్కిల్లే కాదు, స్కిల్ మేళా, జాబ్ మేళా, లోన్ మేళా కూడా. కొన్ని బ్యాంకుల్లో పిలిచాం, వాళ్ళు ఎట్లా మీరు లోన్ తీసుకోవాలని చెప్పాడు. సో లోన్స్ ఉన్నాయి, మన వాళ్ళకి తెలియదు ఎట్లా తీసుకోవాలి. పాపం మనం కేరళ పోతే ఒక్కడు ఉండేది ఆడ, అంత దుబాయ్ ఉంటుంది. అట్లా మన వాళ్ళు వెళ్ళిపోవాలి, అవకాశాలు వస్తే ఎత్తుకుంటూ వెళ్ళిపోయేటువంటి అంటే దానికి స్కిల్ కూడా ఉండాలి. ఇంతేనే ఇంటర్ ఫెయిల్ అయ్యి నాకు ఉద్యోగం కావాలని అడిగిస్తాడు, నాకు ఏ స్కిల్ అయినా నాకు పెద్ద ఉద్యోగం కావాలంటే వస్తారు. అందువల్ల మన వాళ్ళ మెంటల్ ఆ మేకప్ కూడా మారాలి, దానికి యాటిట్యూడ్ కూడా మారితే తప్ప మనకి అవకాశాలు రావు. సో మరొకసారి ఎవరైతే ఎంప్లాయర్స్ వచ్చారో, ముఖ్యంగా స్కిల్ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ వాళ్ళు ముఖ్యంగా, వీళ్ళందరూ నిరంతరంగా 1 వీక్ 10 డేస్ పనిచేస్తున్నారు. సో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా అద్భుతమైన అంబియన్స్ ఉంది, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.
1: కళాశాల తరపున జాబ్ మేళాకు తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తామని అంటున్నారు కిట్స్ కళాశాల చైర్మన్ మాజీ శాసనసభ్యులు సతీష్ బాబు గారు.
3: గౌరవ పెద్దలు, కేంద్ర మంత్రివర్యనీయులు జయంత్ సింగ్ గారికి ప్రత్యేకంగా వరంగల్ జిల్లా తరఫు నుంచి వెళ్ళి, అదేవిధంగా మా తరఫు నుంచి వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇక్కడ చేసినందుకు అది ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాను. గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఈ కార్యక్రమం తీసుకొని భారతదేశంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ వరంగల్లో ప్రారంభించినందుకు వారికి కూడా హృదయపూర్వకమైన అభినందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా నేను ఎప్పుడైతే అభిలా దిలీప్ కుమార్ గారు మా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పి అన్నప్పుడు 100% మా సహకారం ఉంటుంది, వరంగల్ కిట్స్ లో మీరు చేయాలి కాకదీయంతో అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా కూడా నేను 2 రోజుల నుంచి కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రత్యేకంగా మంత్రి గారు జయంత్ సింగ్ గారు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ లో కూడా కార్యక్రమం చేయాలని చెప్పి అన్నారు, ఇక్కడ తూచా తప్పకుండా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఇది నిజంగా కూడా మన యొక్క జిల్లాకే చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా వరంగల్ జిల్లాలో కూడా మరి కుశల్ మహోత్సవం వరంగల్ అని తీసుకొని దాదాపు 101 కంపెనీలు ఇక్కడ 6,000 మందిని రిక్రూట్ చేసానికి రావడం అనేది చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమం మీరు ఎప్పుడు ముందుకొచ్చినా కానీ మా వంతు సహకారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మేము డిస్కషన్ లోపల ఇంకొక విషయం కూడా మాట్లాడడం జరిగింది అరవింద్ గారితో. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ లోపల దాదాపు 36 ప్రోగ్రాంలు రీజనల్ గా హైదరాబాద్ లో చేస్తున్నట్టు రీజనల్ డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఇంతమంది మనం మాట్లాడినాం, ఏఐ అని చెప్పి తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా మా కాలేజ్ తరఫు నుంచి కూడా మీతో కలిసి పనిచేస్తానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేసుకుంటూ మరి వాస్తవం చెప్పాలంటే నేను కూడా ఇంత పెద్ద ప్రోగ్రామ్ అనుకోలేదు. ఏదో స్కిల్ డెవలప్మెంట్ కదా, రిక్రూట్మెంట్ అయితే కదా, వస్తారు కదా, పోతారు కదా అని చెప్పి అనుకున్నాగా నిజంగా కూడా అది ఒక నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్ లెక్క తీసుకొని ఇంత గొప్పగా ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా వేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.
1: విద్యను నైపుణ్యాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని అంటున్నారు తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ గారు.
4: Slowly going down, whether it is public institutions or government institutions. It is high time to concentrate on quality of education.

0: education, more particularly on skill development. Just projects, irrigation projects, or many other these things are not important. Human development, sustainable development, sustainable employment, sustainable income. That should be the motive of the India and more so in Telangana. Because highly populated country, more youth in the world, frustrated youth now.
1: చదువుకోవడానికి యువతకు లోన్ సౌకర్యం ఉంటుందని, మరి విద్యా నైపుణ్యాభివృద్ధిలో తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలుపుతున్నారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ చంద్రశేఖర్ గారు.
2: ముఖ్యంగా విద్యార్థులు దేశానికి భవిష్యత్తు, వీళ్ళ మీరునే మన దేశ భవిష్యత్తు ఆధారపడి. ముఖ్యంగా యూనియన్ బ్యాంక్ ఇందులో ఒక సక్రియమైన పాత్ర, నిర్మాత్మకమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే స్టూడెంట్ కంప్లీట్ చేయటానికి ఫస్ట్ ఎడ్యుకేషన్ లోన్ ఇస్తుంది. అది చాలా సులభమైన, అంటే ఆయన ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, వితౌట్ ఎనీ గ్యారంటీ లోన్ ఇస్తుంది. తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాతనే ఆ లోన్ కట్టడం అవుతుంది, ఒక ఇయర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత. తర్వాత కొత్త స్టూడెంట్స్, ఒక ఇప్పుడు పర్టికులర్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ టెక్నికల్, అంటే ఏదైతే టెక్నికల్ ఓరియంటేషన్ ఉన్న వాళ్ళు ఏదైనా స్టార్ట్అప్ పెట్టాలనుకున్నారనుకో, దానికి కూడా కొలాటరల్ ఏమి లేకుండా మీకు లోన్స్ ఇవ్వటం. అది అయితే లోన్ అనగానే మాకు వచ్చి ఇచ్చేయండి అంటే కుదరదు. మీది దానికి ఒక ప్రాపర్ ప్రాజెక్ట్ వర్కులు, తర్వాత ప్రాపర్ గా మీ స్కిల్ ఏదుందో దీంట్లో మాకు ఇంత దీని ద్వారా నిర్మించగలుగుతాము అని మాకు ప్రూవ్ చేసేటట్టు ఉండాలి. చాలా మందికి బ్యాంకుల మీద ఏం అపోహ ఉందంటే లోన్ అన్నారు మాకు ఇస్తలేరు మా లోన్ అని, అట్లా ఉండదు. చాలా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ను ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే మీ టెక్నాలజీని, మీ స్కిల్ ను మీరు పర్టికులర్ గా ఆ ప్రాజెక్ట్ వరకు చూపెడితే మీరు ఇంత ఉద్యోగాలు కల్పించగలుగుతాం, ఇంత జీవన వృత్తి కల్పిస్తాం నలుగురికి అన్నప్పుడు బ్యాంకులు ఎప్పుడు మీకు ముందు ఉంటాయి. ఇంకొకటి నేను ఇంకొక జాగ్రత్త చెప్తున్నా, మీరు స్టూడెంట్ ఉన్నప్పుడే యాప్లు అని లోన్లు తీసుకుంటున్నారు, అది చాలా చెడ్డ, మీ సిబిల్ పాడైపోతుంది. జనరలీ ఏంటంటే యాప్ లో మీకు 20,000 లోన్లు 30,000 లోన్లు అని వస్తున్నాయి, అది తీసుకొని కట్టకపోవటం వల్ల మీ సిబిల్ అసలు మీ జీవితమే ప్రారంభించక ముందు మీ సిబిల్ పాడైతుంది. దీన్ని దయచేసి మీరు జాగ్రత్తగా. తర్వాత స్కిల్ అంటే మనకు వీఆర్ ప్రొడ్యూసింగ్ డిగ్రీస్ నాట్ స్కిల్స్. వై? బికాస్ వీఆర్ నాట్ ఫియర్డ్ టు ఇన్పుట్ ఇన్ ఎ ప్రాక్టికల్ వర్క్. మీకు ఇంజనీరింగ్ టెక్నాలజీ వచ్చిందంటే దాన్ని ప్రాక్టికల్ గా అనుభవించితే అప్పుడు మీకు గ్రిప్ వస్తుంది. మీరు ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ లో మీరు థియరీలో 90% సాధించవచ్చు, కానీ మీకు ఒక మెషిన్ ఇచ్చి దాన్ని ఎట్లా చేయాలన్నప్పుడు మీరు ఫెయిల్ అయితే మాత్రం మీకు ఆ ఉద్యోగం దొరకదు. కాబట్టి మీకు స్కిల్ అప్గ్రేడేషన్ అనే దానికి మా బ్యాంకులు ఈవెన్ ఫర్ రీసెర్చ్ ఆల్సో ఇస్తున్నాం. బ్యాంక్ లోన్ ఇంతకు ముందు రీసెర్చ్ కి ఇవ్వకపోయేటోళ్ళు, ఇప్పుడు పిహెచ్డి చేస్తే పిహెచ్డి కూడా లోన్ ఇస్తున్నాం. తర్వాత స్టార్ట్అప్ ఇండియా అని బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మహిళలకు, ముఖ్యంగా మహిళలకు నారీ శక్తి అనే ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో 51% మహిళలు భాగస్వామ్యం కల్పించుకుంటే వాళ్లకు మరీ దగ్గర ఎనీ 10 కోట్ల వరకు ఎటువంటి గ్యారంటీ లేకుండా. కానీ ఇంకొకటి అదే, కొంతమంది ఏంటంటే ఇక్కడ మళ్ళీ మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మగవాళ్లే వాళ్ళ భాగం పెట్టి నా ముఖ్య వార్త కాదు, నిజంగా మహిళల స్వావలంబన కావాలి. మహిళలు నిజంగా ముందుకు వచ్చి మేము ఇది చేస్తామన్నాను. ఇప్పుడు మనకు తెలంగాణ ఏర్పడక ముందు వంటలు అనేవి రావు అన్న ఒక అపోహ ఉండే, కానీ ఈ రోజు తెలంగాణ పిండి వంటలు కానీ ఏమి కానీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఇది ఒక చిన్న అవకాశాన్ని వినవి. దానికి అటువంటి ప్రాజెక్టు చూపెట్టి మాకు లోన్ ఇవ్వమంటే తప్పకుండా అప్పుడు మమ్మల్ని ప్రశ్నించాలి. కాబట్టి ప్రభుత్వ రంగ బ్యాంకుగా మేము ఎల్లవేళలా మీకు ఈ స్కిల్ డెవలప్మెంట్ ముందుంటామని, ఎనీ లోన్స్ ప్రాపర్ పేపర్స్ తో ఉంటే మేము అన్ని విధాలా సహకరిస్తామని ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతూ, ఇంత మంచి ప్రోగ్రామ్ నిర్వహించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
1: స్కిల్ ఇండియా ప్రాముఖ్యత అంటే ఏంటో తనకు తెలుసని అంటున్నారు ప్రొఫెసర్ గాలి వినోద్ గారు.
3: ఇవాళ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నేను యుఎస్, అమెరికా, లండన్ అక్కడిక్కడ లెక్చర్స్ ఇస్తా ఉంటా. బికాజ్ ఒక మామూలు గ్రామం నుండి వచ్చిన వాడిని, అక్కడికి వెళ్ళినప్పుడు లా డిపార్ట్మెంట్ లో నౌ యుఎస్ ఇస్ అక్వైరింగ్ ది 68% ఆఫ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్ ఇన్ లా ప్రొఫెషన్. లా ప్రొఫెషన్ లో ఉన్నవాడు 68% ఆయన కేపబుల్ పర్సన్, అక్కడ స్కిల్ ఉంది. అక్కడ 68% యుఎస్ citizens is having in the law department, they have the skill in 68%. But whereas in India, 8% skill kuda ledu. While we are giving the degrees in the law department of law, there is no, they don't have the skill in the profession. I'm sorry to say that. 8% kuda quality students bayadiki raavadam ledu. Mari vaadiki skill etla ostadi? Vaadu etla eligible aitadu jobs ki? Etla judge aitadu? Etla ivalla judiciary shasistadu? Ikka skill lekapothe ఎక్కడ కూడా శాసించే పరిస్థితి ఉండదు. స్కిల్ ఉంటే ఏదైనా సాధ్యము. మనం ఒక మన సబ్జెక్ట్ లో స్కిల్ లేకపోతే ఇంజనీరింగ్ లో చదివి సర్టిఫికెట్ తీసుకుని వచ్చినంత మాత్రాన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ ఉద్యోగాలు రావు. ఇంటర్మీడియట్ ఐటీ చేసిన వాడికి స్కిల్ ఉంటే కూడా జాబ్ వస్తుంది, కానీ ఏదో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాడికి స్కిల్ లేకపోవడం వల్ల జాబ్ రావట్లేదు. సో స్కిల్ ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ ఇఫ్ యూ గో టు లండన్, లండన్

0: కూడా నీకు 50-60% దాకా స్కిల్ పర్ యూత్ ఉంది అక్కడ. ఎవ్రీబడి ఇస్ గెటింగ్ అన్ అపార్చునిటీ ఇన్ అమెరికా. ఎందుకు? స్కిల్ ఇస్ దే. అమెరికా మన వాళ్ళు అంతా అక్కడికి ఎందుకు పోతున్నారు? లండన్ ఎందుకు పోతున్నారు అంటే స్కిల్ ఇస్ దే, అపార్చునిటీస్ ఆర్ దేర్. బట్ ఇన్ ఇండియా, ఇన్ తెలంగాణ, మోర్ పర్టికులర్ ఇన్ వరంగల్, వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ స్కిల్? సో అందుకే స్కిల్ ఇంపార్టెన్స్ ని మనం ఇవాళ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. స్కిల్ ఇంపార్టెన్స్ ఏందో నాకు తెలుసు.
1: ప్రస్తుత కాలానికి అనుకూలంగా తమ కళాశాలలో అధునాతన కోర్సులు అందిస్తున్నామని అంటున్నారు కిట్స్ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి గారు.
2: అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ది పార్టిసిపెంట్స్ హు ఆర్ హియర్ టు గెట్ ది జాబ్స్ ఇన్ దిస్ వరంగల్ కౌశల్ మహోత్సవ్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ టు వరంగల్ దట్ ఐ డౌట్ సెట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ ఫ్రాటర్నిటీ ఆఫ్ కిట్స్ వరంగల్, మై మేనేజ్మెంట్, మై ఫ్యాకల్టీ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు సిన్సియర్లీ థ్యాంక్ ది మినిస్ట్రీ ఆఫ్ skill development and entrepreneurship. We are extremely thankful to you, sir, for having chosen this institution for organizing this Warangal Kaushal Mahotsav. The education without the skill component is becoming very, very minimal in securing jobs and keeping

0: entire fraternity of Kids Warangal, my management, my faculty, staff and students. I take this opportunity to sincerely thank the Ministry of Skill Development and Entrepreneurship. We are extremely thankful to you, sir, for having chosen this institution for organizing this Warangal Kaushal Mahotsav. The education without the skill component is becoming very, very minimal in securing jobs, and keeping that in view and in line with the Ministry of MSME and the Ministry of Skill Development and Entrepreneurship, we have been upgrading our curriculum, and we made the recent curriculum as skill and competency focused curriculum for the undergraduate program. We offer 11 undergraduate programs, including the VLSI ECE branch, in line with our Honorable Prime Minister's vision of making India as a semiconductor hub as part of India's semiconductor mission. We started ECE with VLSI Design and Technology from this academic year. We also offer PG programs and also PhD programs with the MBA program here. We are UGC Autonomous Institute, sir, leading the society to create the graduates who are in the demand at global level.
1: కార్యక్రమంలో జాబ్ మేళాలో పాల్గొన్నటువంటి కొంతమంది యువతి యువకులకు జాబ్ ఆఫర్స్ లెటర్స్ను కూడా అతిథులచే అందించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో వేలాది సంఖ్యలో యువతి యువకులు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు వరంగల్ ప్రాంతంలో మరిన్ని జరగాలని అతిథులు, అక్కడికి వచ్చినటువంటి ప్రముఖులు, విద్యావేత్తలు, యువతి యువకులు కోరుకుంటున్నారు.
2: శ్రోతలు, ఇంతవరకు ఈరోజు కిడ్స్ కళాశాలలో స్కిల్ ఇండియా వారి ఆధ్వర్యంలో జరిగిన వరంగల్ కౌశల్ మహోత్సవ్ కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక విన్నారు. సమర్పణ శ్రీ మోట చిరంజీవి.
3: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి. ఉద్యోగ సమాచారం వింటారు.
6: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం.
7: ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ తన పరిధిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్ విభాగంలో 167, సివిల్ విభాగంలో 23, టెలికాం విభాగంలో 10 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 200 ఖాళీలు. అభ్యర్థులు పోస్టుని అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బిఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apvidyutrecruitment.apcfss.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 2026. ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో 135 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఖాళీలను కూడా ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్ విభాగంలో 128, సివిల్ విభాగంలో 3, టెలికాం విభాగంలో 4, మొత్తం 135 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఏఐసిటిఈ లేదా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బిఈ లేదా బీటెక్ డిగ్రీ

0: డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ aptransco.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 2, 2026. మరొక ఉద్యోగ సమాచారం. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ తన పరిధిలో గల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్ విభాగంలో 125, సివిల్ విభాగంలో 6, టెలికాం విభాగంలో 4, మొత్తం 135 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇవి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ పరిధిలో గల ఖాళీలు. అభ్యర్థులు పోస్ట్ని అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు జూలై 1, 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ apspdcl.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 2, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 5 ద్వారా వివిధ ఎయిమ్స్ మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సి నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 1484 ఖాళీలు. ఇందులో భాగంగా డైటీషియన్, అసిస్టెంట్ డైటీషియన్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, క్యాషియర్, ఓటీ అసిస్టెంట్, రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్, మెకానిక్ ఇంకా తదితర ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ను అనుసరించి 10th సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. కొన్ని ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థుల వయసు పోస్టును బట్టి 18 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్టు, స్కిల్ టెస్టు, టైపింగ్ టెస్టు తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ aimsexams.ac.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ జూలై 3, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7:05 కు వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలమైనా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. రాబోయే 2 ఏళ్లలో భారత్ టాక్సీ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు దేశాలకు విస్తరించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్ రాజధాని విక్టోరియా చేరుకున్నారు. విమానాశ్రయంలో సీషెల్స్ అధ్యక్షులు డాక్టర్ పాట్రిక్ హెర్మిని ఘన స్వాగతం పలకడం పట్ల మోదీ సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు. హిందూ మహాసముద్రంలో సీషెల్స్ తమకు అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని, సన్నిహిత మిత్రదేశమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ సీషెల్స్ మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం సహకారాన్ని పెంపొందించే దిశగా ఈ పర్యటన విజయవంతం.

0: అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. భారత్లోని వివిధ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రవాస భారతీయులు కాపాడుకుంటూ వేడుకలుగా జరుపుకుంటున్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు. సీషెల్స్ చారిత్రాత్మక 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్న మొట్టమొదటి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆర్థిక వ్యవస్థ బలమైనా ఎంఎస్ఎంఈ రంగం అందించే సహకారంపైనే ఆధారపడి ఉంటుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎంఎస్ఎంఈ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, భారత్లో ఈ రంగం మొదటితరం పారిశ్రామికవేత్తల ధైర్యానికి, వ్యవస్థాపక స్ఫూర్తికి ప్రతీక అంటూ కొనియాడారు. దేశం మొత్తం ఎగుమతుల్లో దాదాపుగా 50% వాటాను కలిగి ఉంటూనే ఉన్నత ప్రమాణాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదిగే ప్రయాణంలో ఎంఎస్ఎంఈ రంగం అత్యంత బలమైన స్తంభంగా మారిందన్నారు.
1: It is very impressive that contributions of MSME is being felt by the Indian economy so much today. The business and environment reforms of our honorable PM Sriman Narendra Modi ji have transformed MSMEs as the silent architects of our nation's progress. MSME become the strongest pillar of our collective journey towards Viksit Bharat by 2047.
0: ప్రస్తుత ప్రపంచ వ్యాపార రంగంలో వ్యయ సమర్థత చాలా అవసరమని తెలిపారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉండేలా వ్యాపారాలు చేయాలని పిలుపునిచ్చారు. మహారాష్టలో రేపు జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకటించింది. థానేలోని భివాండీ పరిధిలో కొందరు వ్యక్తుల వద్ద లీక్ అయిన పరీక్షా పత్రాలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. పారదర్శకతను కాపాడడానికే పరీక్షను వాయిదా వేశామని, తదుపరి కొత్త తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. కేంద్ర సమాచార ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈరోజు నుంచి గుణాలో 3 రోజుల పర్యటనను ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ఉదయం సర్క్యూట్ హౌస్లో ప్రజలను కలుసుకున్న కేంద్ర మంత్రి వారి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా కంజా గ్రామంలో 700 మొక్కలు నాటారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మునుపటి నాటికి స్థాయికి పడిపోయాయి. హార్ముజ్ జలసంధి గుండా రవాణా మెరుగుపడ్డంతో బ్రెంట్ క్రూడ్ ధర 10.6% పతనమై $71 చేరుకుంది. చమురు ధరల తగ్గుదల, విదేశీ పెట్టుబడుల రాకతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా లాభాల్లో ముగిశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెల ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 135వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్స్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునః ప్రసారమవుతుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఈరోజు కాశ్మీర్లోయ అంతటా కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ అధికారులు పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. శ్రీనగర్, గందర్బల్, కుప్వారా, అనంత్నాగ్తో సహా 4 జిల్లాల్లోని 5 ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. 2023లో కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ పోలీస్ స్టేషన్కు చెందిన జాయింట్ ఇంటరాగేషన్ సెంటర్లో నమోదైన కేసు దర్యాప్తుకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. సహకార రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ భారత ట్యాక్సీని హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, రాబోయే 2 ఏళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా 500 నగరాలు, పట్టణాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ యాప్ ఆధారిత ట్యాక్సీ సంస్థలు డ్రైవర్లపై భారీ కమిషన్లు వేస్తూ అకారణంగా అకౌంట్లను నిలిపివేస్తున్నాయని మండిపడ్డారు. భారత్ ట్యాక్సీ ద్వారా డ్రైవర్లను భాగస్వాములను చేస్తూ వారికి ఎక్కువ ఆదాయం అందేలా ప్రయాణికులకు సురక్షితమైన సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రసిద్ధ అమూల్ సహకార ఉద్యమ స్ఫూర్తితోనే ఇది పనిచేస్తోందని అమిత్ షా స్పష్టం చేశారు.
2: एक टैक्सी बनाने का विचार आया कोऑपरेटिव बेसिस पर, तो सब लोग परेशान थे कि भाई पैसा कहां से लाएंगे। तो मैंने कुछ कोऑपरेटिव संस्था

0: को कहलवाया भी बुलाया भी। मुझे आनंद है कि एनसीडीसी, इपको, क्रिपको, एनडीडीबी, नाबार्ड, एनसीईएल, अमूल, ये सब ने मिलकर बड़ी से बड़ी कंपनियों से लोहा लेने के लिए ड्राइवरों की, सारथियों की अपनी एक कोऑपरेटिव बनाने का फैसला है।
1: రాగల మూడు నుండి నాలుగు రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రెండు పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాగల 24 గంటల వరకు తూర్పు రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో తన పేరు మీద ఒక రోడ్డుకు నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ నామకరణం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన, భారత్లో ఒక రహదారికి పేరు పెట్టడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా నిలిచానని పేర్కొన్నారు. ఈ గుర్తింపుపై హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇది ఇరు దేశాల మధ్య నిరంతరం బలపడుతున్న భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్కు చెందిన దేవికా సిహాగ్, రౌనక్ చౌహాన్, కిడాంబి శ్రీకాంత్లు సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో దేవికా 22-20, 21-19 తేడాతో వరుస గేమ్స్లో జపాన్కు చెందిన థర్డ్ సీడ్ రికో గుంజీపై విజయాన్ని సాధించారు. పురుషుల సింగిల్స్లో రౌనక్ చౌహాన్ ఇజ్రాయెల్కు చెందిన మిషా జిల్మర్మ్యాన్పై 23-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఆ తర్వాత కిడాంబి శ్రీకాంత్ కూడా చైనీస్ తైపీకి చెందిన లియా వోజువో ఫూఫై 21-9, 12-21, 21-8 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే త్రిపుర గ్లోబల్ పైనాపిల్ ఫెస్టివల్ను త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సహా, కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంతా మజుందార్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, త్రిపుర రాష్ట్రం ఏటా సుమారుగా 1.78 లక్షల నుంచి 1.87 లక్షల మెట్రిక్ టన్నుల పైనాపిల్స్ను ఉత్పత్తి చేస్తోందని, ఇందులో మార్కెట్ సరఫరా కోసం దాదాపుగా 23,000 మెట్రిక్ టన్నుల భౌగోళిక గుర్తింపు పొందిన క్వీన్ పైనాపిల్ రకం కూడా ఉందని పేర్కొన్నారు. ప్రముఖ తమిళ సినీ నటుడు, దర్శకుడు కె భాగ్యరాజ్ ఈరోజు ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. విలక్షణమైన స్క్రీన్ ప్లే, చమత్కారమైన సంభాషణలతో తమిళ సినిమాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న భాగ్యరాజ్ ఎన్నో బ్లాక్ బస్టర్ తమిళ చిత్రాలు, ప్రజాదరణ పొందిన హిందీ చిత్రం ఆఖ్రీ రాస్తాను తెరకెక్కించారు. ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్, డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమిళనాడు ప్రభుత్వం రేపు చెన్నైలో భాగ్యరాజ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ప్రథమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
1: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
0: అదెలా?
1: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
2: ఇది ఎవరి నంబర్ బాబు?
1: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
0: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
1: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
2: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
1: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
2: నిజంగా
1: 16 నెలల నిజం.
3: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
4: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా, వానాకాలం వరి పంట సాగులో రైతులు చేపట్టవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శ్రీమతి బి మాధవి గారితో పరిచయమింటారు. అనంతరం ఖరీఫ్లో వివిధ పంటల సాగులో అనుభవాల గురించి హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం పెగడపల్లి గ్రామ రైతు శ్రీ చిరంజీవి గారితో పరిచయమింటారు. పరిచయకర్త శ్రీ హర్షం సదానందం.
5: వానాకాలంలో వరి సాగులో తీసుకోవలసిన మేలైన యాజమాన్య పద్ధతులు అనే అంశం మీద వరంగల్ ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ బి మాధవి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి మాధవి గారు.
6: నమస్తే అండి
5: మాధవి గారు. ప్రస్తుతం ఈ వానాకాలం సాగులో తీసుకోవలసిన మేలైన పద్ధతుల గురించి మీదైన సలహాలు సూచనలు అందించండి.
6: ఓకే అండి.
5: వానాకాలంలో ఎలాంటి వరి రకాలు సాగు చేసుకోవాలో చెప్పండి. మరి
6: మనకి తెలంగాణలో వరి అనేది ప్రధానమైన పంట. అయితే ముఖ్యంగా మనకి సన్నగింజ ధాన్యాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఎందుకంటే మనం తినడానికి ఎక్కువ సన్నగింజలే వాడతాం కాబట్టి, మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఖరీఫ్లో సన్నగింజ రకాలకే ఎక్కువ మొగ్గు చూపుతారు రైతులు వేసుకోవడానికి. అంతేకాకుండా గవర్నమెంట్ మనకి సన్నగింజ రకాలు సాగు చేస్తే 500 రూపాయల బోనస్ ఒక క్వింటా వరికి ఇస్తుంది కాబట్టి రైతులు కూడా సన్నగింజ రకాలు వేసుకుంటారు. అంతేకాకుండా దొడ్డి కూడా వేసుకోవచ్చు. మార్కెట్లో మనకి రకరకాల వెరైటీస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. మన ప్రాంతానికి సూట్ అయ్యే రకాలని మార్కెట్ డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని రైతాంగం ఈ వెరైటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని సన్నగింజ రకాల గురించి, అంటే మన యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన కొన్ని వరి రకాల గురించి నేను చెప్తాను. కూనారం పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయిన వెరైటీ KNM 1638 అనే వరి రకం. దీన్ని కూనారం వరి 2 అని కూడా అంటారు. ఇది ఎట్లా తయారు చేసారంటే, మామూలుగా మార్కెట్లో మనకి అందరికీ తెలుసు సాంబా మసూరికి చాలా డిమాండ్ ఉంటుంది సన్నగింజ రకానికి. దాని కుకింగ్ క్వాలిటీ రుచి కూడా బాగుంటుంది కాబట్టి చాలా డిమాండ్ ఉంది కాబట్టి సాంబా మసూరికి ధీటుగా ఉండేలాగా కూనారం పరిశోధన స్థానంలో పరిశోధన చేసి ఈ రకాన్ని విడుదల చేయడం జరిగింది. 2021 విడుదల చేశారు. అయితే సాంబా మసూరికి ఏమంటే మనకి దీర్ఘకాలిక రకం అనమాట, అంటే 150 రోజుల పంటకాలం ఉంటుంది. అదే ఇప్పుడు కూనారం నుంచి రిలీజ్ అయిన కూనారం 1638 అనేది 120 నుంచి 125 రోజులు పంటకాలం ఉంటుంది. మరియు అంతేకాకుండా ఇది కొంతవరకు చీడపీడల్ని, అగ్గి తెగుల్ని, గాల్మిర్చిని కూడా తట్టుకుంటుంది. సాంబా మసూరి ఎట్లాంటి చీడపీడల్ని తట్టుకోలేదు. మరియు దిగుబడి కూడా దీనికి 30 నుంచి 34 క్వింటాల దిగుబడి వస్తుంది. అదే సాంబా మసూరితో పోలిస్తే ఇది బాగుంటుంది. సాంబా మసూరికి 20 నుంచి 22 క్వింటాలు వస్తుంది, ఎలాంటి చీడపీడల్ని తట్టుకోదు కాబట్టి ఇది చాలా మేలైన రకం. ఇంకొక రకం యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయింది RNR 15048. ఈ రకాన్ని కూడా ఖరీఫ్లో రబీలో రెండుసార్లు సాగు చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ RNR 15048 అనేది ఎప్పుడైనా జూలైలోను మాత్రమే నారు పోసుకోవాలి. జూన్లో ఎందుకు పోసుకోదు అంటే ఇది ఫోటో సెన్సిటివ్ వెరైటీ కాబట్టి జూన్లో పోసినా కూడా దీని పంటకాలం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఎత్తు పెరిగి కింద పడిపోవడం జరుగుతుంది కాబట్టి జూలై మొదటి వారం తర్వాతనే నారు అనేది పోసుకోవాలి. అంతేకాకుండా ఇది చాలా అతి సన్నగింజ రకము. ఈ కుకింగ్ క్వాలిటీ బాగుంటుంది. అంతేకాకుండా ఇది చాలా ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది. ఇది షుగర్ తగ్గిస్తుంది కాబట్టి షుగర్ పేషెంట్స్ చాలా తినడానికి ఇష్టపడుతున్నారు. ప్లస్ మార్కెట్లో దీనికి చాలా డిమాండ్ ఉంది. దీన్ని షుగర్ రైస్ అని కూడా పిలవడం జరుగుతుంది మార్కెట్లో అందరూ.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వ

0: అంతేకాకుండా ఇది కూడా కొంతవరకు చీడపీడల్ని తట్టుకుంటే అగ్గితేగుల్ని, గాల్మిర్చిని, దీని సీడ్ని కూడా మళ్ళీ నెక్స్ట్ సీజన్ కూడా వాడుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఖరీఫ్లో వాడిన సీడ్ని రబీలో వాడుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ సీడ్కి నిద్రావస్థ ఉంటుంది కాబట్టి దీన్ని కోసిన వెంటనే వాడుకోకుండా కొంచెం బాగా ఎండబెట్టి మొలక శాతాన్ని పరీక్షించి మనం అనేది నాటుకోవాలి. ఇది ఇంకొక రకం బీపీటీ, ఇప్పటివరకు చెప్పాను బీపీటీ అతి సన్నగింజ రకం. ఇది 150 రోజుల పంటకాలం, దీంట్లో దిగుబడి 20 నుంచి 24 క్వింటాల్ వస్తుంది. అయితే ఇది ఎక్కువ చీడపీడల్ని తట్టుకోలేదు. ఇంకొక సన్నగింజ రకం వచ్చేసి మనం వరంగల్ పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయిన వెరైటీ WGL 44, దీని సిద్ధి అని కూడా అంటాము. ఇది సన్నగింజ రకం. ఇందాక చెప్పుకున్న KNM 1638 ఏమో అది సన్నగింజ రకమే, కానీ అది స్వల్పకాలిక రకం అంటే మధ్యకాలిక, 120 నుంచి 125 రోజులు. ఇది మాత్రం లాంగ్ డ్యూరేషను. దీర్ఘకాలిక రకం 140 రోజుల పంటకాలం ఉంటుంది దీంట్లో. దీనికి కూడా దిగుబడి బాగానే వస్తుంది, 26 నుంచి 30 క్వింటాల దిగుబడి వస్తుంది ఎకరానికి. ఉల్లికోడును కూడా తట్టుకుంటుంది ఇది. దీనిలో కూడా అన్న నాణ్యత అనేది బాగుంటుంది. ఇంకొక ప్రైవేట్లో కూడా మనకు చాలా రకాల సన్నగింజ రకాలు ఉన్నాయి. జై శ్రీరామ్, HMT సోనా, రకరకాల వెరైటీస్ ఉన్నాయి. ఎవరికి అవైలబిలిటీని బట్టి ఆ ప్రాంతానికి ఏవి సూట్ అయితే మార్కెట్ డిమాండ్ బట్టి ఎంచుకోవచ్చు. ఇంకా దొడ్డు గింజ రకాలకు వచ్చినట్లయితే కాటన్ దొరసన్నాలు, MTU 1010, ఈ రకం అందరికీ సుపరిచితమే. ఈ రకం పంటకాలం వచ్చేసి 120 రోజులు ఉంటుంది. ఇది ఎకరానికి 25 నుంచి 28 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అయితే ఇది సూడిదోమని తట్టుకోలేదు. అయితే దీంట్లో ఏంటంటే మనకి ఆలస్యమైంది అనుకోండి, కోత ఎప్పుడైనా హార్వెస్టర్లు దొరకక కోత ఆలస్యమైనప్పుడు ఏమవుతుందంటే ఈ పంట పడిపోతుంది కింద. అదొకటి దీంట్లో అదొకటి ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. సూడిదోమని కొంతవరకు తట్టుకుంటుంది. అదేవిధంగా ఇంకా మన యూనివర్సిటీ నుంచి రిలీజ్ అయిన ఇంకొక రకం వచ్చేసి KNM 118. ఈ రకం ఏంటంటే సేమ్ 120 రోజుల పంటకాలం ఉంటుంది. ఇది కూడా 1010 లానే ఉంటుంది. ఇది సుడిదోమని కొంతవరకు తట్టుకుంటుంది, 1010 తట్టుకోలేదు, ఇది కొంతవరకు తట్టుకుంటుంది. అయితే దీంట్లో ఏంటంటే రాలే గుణం అనేది తక్కువ ఉంటుంది 1010 కన్నా. 1010 కోయడం లేట్ అయింది అనుకో రాలిపోతుంది. ఇది పంట అనేది కింద పడిపోదు, ప్లస్ గింజరాలే గుణం అనేది ఉండదు. అంతేకాకుండా ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి మనకి అవైలబుల్గా. JGL 24423, వరంగల్ నుంచి రిలీజ్ అయిన WGL 915, అంటే రకాలు చాలా ఉన్నాయి, దొడ్డి రకాలు.
1: ఇంకా మాధవి గారు, వానాకాలంలో వరి నాట్లు ఎప్పటి వరకు పోసుకోవచ్చో చెప్పండి మరి.
0: అయితే మనకి రకాలు 3 రకాలు ఉంటాయండి వరి రకాలు. దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు. దీర్ఘకాలిక రకాలు అంటే మనకు పంటకాలం 145 నుంచి 150 రోజులు ఉంటుంది. అంటే దీనికి నారు ఎప్పుడు పోసుకోవాలంటే మే చివరి నుంచి జూన్ 20 వరకు నారు పోసుకోవడానికి అనుకూలం. అదే మధ్యకాలిక రకాలు అనుకోండి, మనకి జూలై 15 వరకు కూడా మధ్యకాలిక రకాలకి అనుకూలమైన సమయం. దీని పంటకాలం వచ్చేసి 135 రోజులు ఉంటుంది. అదే స్వల్పకాలిక రకాల పంటకాలం వచ్చేసి 120 రోజులు. దీని నారు పోసుకోవడానికి అనుకూలమైన సమయం జూలై వరకు ఉంది. అయితే ఇదే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో, అంటే చలి తక్కువగా ఉండే నల్గొండ, ఖమ్మంలో ఈ దీర్ఘకాలిక రకాలని జూలై మాసం వరకు కూడా, చివరి వరకు కూడా పోసుకోవచ్చు. ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో మాత్రమే, చలి తక్కువ ఉండే ఖమ్మం, నల్గొండలో మాత్రమే పోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
1: నేరుగా విత్తే వరి సాగు గురించి మీదన్న సలహాలు చెప్పండి మరి.
0: అయితే వరిని నేరుగా విత్తే పద్ధతిలో సాగు చేసుకోవాలనుకున్నప్పుడు మధ్యకాలిక రకాలను 15 వరకు మరియు స్వల్పకాలిక రకాలను జూలై చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. మనం విత్తన శుద్ధి చేసిన విత్తనాన్ని చదును చేసిన పొలంలో నాగలి సాలు వెనుక లేదా గొర్రుతో కానీ, ట్రాక్టర్తో కానీ, పట్టికం సీడ్రిల్తో కానీ మనం సాగు చేసుకోవచ్చు. అయితే ఈ వెదజల్ల పద్ధతికి విత్తనం ఏంటంటే, ఒక ఎకరానికి సన్నగింజ రకాలు అయితేనేమో సాల్లో వేసి 8 కిలోలు సరిపోతుంది. అదే వెదజల్లాలు అనుకుంటే 10 కిలోలు. దొడ్డగింజ రకాలు సాలల్లో వేసుకోవాలనుకున్నప్పుడు 10 కిలోలు, అదే వెదజల్లాలు అనుకున్నప్పుడు 12 కిలోల విత్తనం అనేది ఎకరానికి సరిపోతుంది. ఈ పద్ధతిలో వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే, కూలీల కొరత ఇప్పుడు అధికంగా ఉంది కాబట్టి నాటుక అయ్యే ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా పంట అనేది 1 వారం 10 రోజుల ముందే కొత్తకు వస్తుంది కాబట్టి ఇది బాగుంటుంది. ఈ పద్ధతిలో మనం సాగు చేసుకున్నట్లయితే కూలీల కొరతను అధిగమించవచ్చు మనం.
1: వానాకాలంలో నారుమడి ఎలా చేసుకోవాలో చెప్పండి మరి.
0: మనకి ఎకరానికి వచ్చేసి నారుమడి 2 గుంటలు సరిపోతుంది అన్నమాట. నారుమడి తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి, మనము 2 వారాల ముందే బాగా మాగిన పశువుల ఎరువుని వేసి 2-3 సార్లు మంచిగా దున్నుకోవాలి. అతి సన్న గింజ రకాలు అయితేనేమో 15 కిలోల విత్తనం సరిపోతుంది ఎకరానికి.

0: అదే సన్న గింజ రకాలు అయితేనేమి 20 కిలోలు, దొడ్డి గింజ రకాలు అయితేనేమి 25 కిలోల విత్తనం సరిపోతుంది. కాబట్టి మన నారుమడిని మంచిగా దున్నుకొని విత్తనాన్ని నానబెట్టుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధికి మనము కార్బెండజిమ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. మనం విత్తన శుద్ధి చేసుకొని మనం మొలక కట్టిన విత్తనాన్ని నానబెట్టి మండే కట్టుకొని విత్తనాన్ని అనేది చల్లుకోవాలి. రెండు గుంటల నారుమడి ఎకరానికి సరిపోతుంది. అయితే ఎరువులు ఎట్లా వేసుకోవాలంటే, మనం ఒక 2 గుంటల నారుమడికి 2 కిలోల నత్రజని చేరువు, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం చేరువులు వేసుకోవాలి. అయితే 1 కిలో నత్రజని, 1 కిలో భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు మరియు పొటాషియం ఆఖరి దుక్కులు వేసుకోవాలి నారుమడి తయారు చేసేటప్పుడే. తర్వాత మనము మళ్ళీ ఇంకొక కిలో యూరియాని, నారు పెరుగుతుంది కదా, నారు 10 నుంచి 12 రోజులు అయినప్పుడు ఇంకో కిలో నత్రజని చేరువులు అనేది వేసుకోవాలి. నారుమడిలో మనకి ఏమన్నా జింకు లోపం అట్లా వచ్చిందనుకోండి, జింక్ సల్ఫేట్ని 1 లీటర్కి 2 గ్రాములు కలిపి స్ప్రే వేసుకోవాలి. అట్లా వారం వ్యవధిలో 2 సార్లు వేసుకున్నట్లయితే మనకి జింక్ లోపం అనేది నివారించుకోవచ్చు.
1: ఈ యొక్క నారుమడిలో ఎరువుల యాజమాన్యం ఎలా చేపట్టాలో చెప్పండి మరి.
0: నారుమడిలో 2 కిలోల నత్రజని చేరువులు అంటే 4 కిలోల 400 గ్రాముల యూరియా, మరియు 1 కిలో పొటాషియం చేరువులు అంటే కిలో మీద 600 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం, మరియు ఫాస్ఫరస్ 1 కిలో ఫాస్ఫరస్ ఇచ్చే ఎరువులు అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 6 కిలోల 250 గ్రాములు వేసుకోవాలి. అయితే ఎలా వేసుకోవాలంటే, నత్రజని ఎరువుల్ని ఆఖరి దుక్కులో, ఫాస్ఫరాన్ని కూడా ఎప్పుడైనా ఆఖరి దుక్కులో వేసుకొని బాగా కలియదున్నుకోవాలి. మనము ఒక నారుమడికి 2 కిలోల యూరియా వేసుకొని 1 కిలోన్నర మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 6 కిలోల 250 గ్రాముల సూపర్ వేసుకొని మనం బాగా కలియదునుకొని మనం విత్తనం అనేది చల్లుకుంటాం. తర్వాత నారు ఎదుగుదలను బట్టి 15 నుంచి 20 రోజులప్పుడు మళ్ళీ ఇంకొక 2 కిలోల 200 గ్రాముల యూరియాని పైపాటుగా వేసుకోవాలి.
1: నారుమడిలో కలుపు యాజమాన్యం ఎలా చేసుకోవాలో చెప్పండి.
0: నారుమడిలో కలుపుని మనము విత్తినాక గడ్డి, వెడల్పాకు అన్ని రకాల కలుపును నివారించుకోవడానికి మనం 15 నుంచి 20 రోజులప్పుడు సైహలోఫాఫీ బ్యూటైల్ అనే మందుని 1.5 ఎంఎల్ లేదా బిస్పైరిబ్యాక్ సోడియం అనే కలుపు మందును 0.5 ఎంఎల్ని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కలుపుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
1: నారుమడిలో మొగిపురుగు నివారణ ఎలా చేసుకోవాలో చెప్పండి మరి.
0: అయితే ఈ మొగిపురుగు నివారణ అనేది ప్రధాన పొలం కన్నా ముందే నారుమడిలో కూడా ఖచ్చితంగా వేసుకోవాలి. ఎలా వేసుకోవాలంటే, నారు బీకడానికి వారం రోజుల ముందే మనం ఒక ఎకరానికి సరిపోయే నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గ్రాన్యూల్స్ని వేసుకొని తర్వాత మనం నారు వీకి ప్రధాన పొలంలో నాటేసుకున్నట్లయితే మొగిపురుగును కొన్ని రోజుల వరకు మనం నివారించుకోవచ్చు. ప్రధాన పొలంలో ఎరువుల విషయానికి వచ్చినట్లయితే, 1 ఎకరానికి 48 కిలోల యూరియాని చేరువులు నత్రజని ఎరువులు, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం చేరువులు సరిపోతాయి. అయితే 48 కిలోలు అంటే మనకు 2 బ్యాగుల యూరియా సరిపోతుంది 1 ఎకరానికి. భాస్వరం అయితేనేమో 1 బ్యాగ్ డిఏపి సరిపోతుంది. పొటాష్ అయితే 1 ఎకరానికి 35 కిలోలు సరిపోతాయి. మనం ప్రధాన పొలం ఎప్పుడైతే దమ్ము చేయడం స్టార్ట్ చేసామో ఆఖరి దుక్కిలోనే మనము భాస్వరం మొత్తాన్ని అంటే 1 బ్యాగ్ డిఏపిని లేదా ఎస్ఎస్పి అయితే 3 బ్యాగులు ఆఖరి దమ్ములోనే దున్నుకోవాలి. మరియు మన యూరియా ఏదైతే ఉందో 2 బ్యాగులు దాన్ని 3 భాగాలుగా చేసుకొని ఆఖరి దమ్ములో ఒకసారి, పిలక దశలో ఒకసారి, అంకురం దశలో ఒకసారి, 3 సార్లేమో యూరియాని వేసుకుంటాం 3 దఫాలుగా. భాస్వరాన్ని మాత్రం ఎప్పుడైనా ఆఖరి దమ్ములోనే 3 బ్యాగులు ఎస్ఎస్పి లేదా డిఏపైతే 1 బ్యాగ్ వేసుకొని బాగా కలియదనుకుంటాం మనం. తర్వాత ఎప్పుడైతే నాటు పెడతామో, నాటు పెట్టిన తర్వాత టిల్లరింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు యూరియా ఒకసారి వేసుకుంటాం, అదే అంకుర దశలో ఇంకోసారి వేసుకుంటాం. అదే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ విషయానికి వచ్చినట్లయితే, నల్లరేగడి నేలలో ఇది మొత్తం ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి ఎప్పుడైనా. అదే మనకి ఎర్ర నేలలు, చిలక నేలల్లో పొటాష్ని 2 సమభాగాలుగా విభజించుకొని అంటే 35 కిలోలు అంటే 17 కిలోలన్నర ఒకసారి ఆఖరి దమ్ములో, ఇంకొక 17 కిలోలన్నరని మనం అంకురం దశలో వేసుకోవాలి. అయితే యూరియా విషయానికి వచ్చినట్లయితే వేపపూత పూసిన యూరియానే వాడుకోవాలి మనం, ఎందుకంటే దీనివల్ల స్లోగా రిలీజ్ అవుతుంది కాబట్టి నత్రజని వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా వేపపూత పూసిన యూరియానే వాడాలి. ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా ఈ ఫర్టిలైజర్ వేసేటప్పుడు బురద పదంలో మాత్రమే వేసుకోవాలి. ఇంకా అంతేకాకుండా కాంప్లెక్స్ ఎరువులను ఎప్పుడు వేసుకోవద్దు. కాంప్లెక్స్ ఎరువులను వేయడం వల్ల మనకేం ఉపయోగం ఉండదు. ఎప్పుడైనా మనం ఫాస్ఫరస్ని ఆఖరి దుక్కులోనే వేసుకోవాలి, కాంప్లెక్స్ ఎరువులు వాడకూడదు. అదేవిధంగా మనకి ఎక్కువ నత్రజని జింక్ లోపం కూడా

0: వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జింక్ లోపం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకి మొక్కలలోని పైనుంచి 3 నుంచి 4 ఆకుల్లో మదీన అనేది పాలిపోతుంది. ఈ లోపం ఎక్కువన్నప్పుడు ఏమవుతుంది, ముదురాకుల చివరలలో మదీనకి ఇరుపక్కల తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు అనేది వస్తాయి. ఈ దీనివల్ల ఏమవుతుంది, ఆకులు చిన్నగా అయి పెలుసుగా మారిపోతాయి, మొక్క అనేది గిరిసబారిపోతుంది, అంటే దుబ్బు చేయదు. కానీ ఇట్లా ఈ జుంకు లోపం ఉన్నప్పుడు నత్రజని వేసినా కూడా యూరియా వేసినా కూడా మొక్క అనేది పచ్చగా కాదు. కాబట్టి దీని సవరణకి ఒకే వరి పండిస్తాడు కదా రైతు, ప్రతి 3 పైర్లకు ఒకసారి లేదా ప్రతి రబీలో 1 ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ అనేది వేసుకోవాలి. అయితే మనం పంట వేసిన తర్వాత ఈ లోపాన్ని చూసినట్లయితే 1 లీటర్కి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని వారం వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ లోపాన్ని సవరించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఏంటంటే ఇన్ పదార్థ లోపం కూడా వస్తుంది. ఇప్పుడు మనం చాలా ప్రాచుర్యంలో ఉంది డైరెక్ట్ సోయింగ్ అనేది, చాలామంది వెదజల్లే పద్ధతిలో పొడిదిక్కులో వేసుకుంటున్నారు, దమ్ము చేసిన పొలంలో వేసుకుంటున్నారు. ఎవరైతే పొడిదిక్కులో వేసుకున్నారో అక్కడ మనకి ఐరన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఐరన్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు ఏమవుతాయి అంటే చిగురాకులు తెల్లగా మారిపోతాయి. ఈ ఉధృతి ఎక్కున్నప్పుడు ఇటుక రంగు మచ్చలు కూడా ఏర్పడతాయి, ఏర్పడి ఆకులు అనేవి నిర్జీవం అయిపోతాయి. దీనివల్ల పిలకలు అనేవి రావు, ఎత్తి పెరగదు మొక్క. లీటర్ నీటికి 2 నుంచి 5 గ్రాముల అన్నబేది మరియు 0.5 నుంచి 1 గ్రామ్ నిమ్మ ఉప్పుని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఇన్పదార్థం లోపాన్ని మనం సవరించుకోవచ్చు.
1: మేడం గారు చాలా చక్కగా వివరించారు. వానాకాలంలో వరి సాగులో తీసుకోవాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి చక్కగా చెప్పారు. మీ సలహాలు సూచనలు ఈ సీజన్లో రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.
2: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు 7,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
2: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
1: ఈ ఖరీఫ్ సీజన్లో ఎలాంటి పంటలు వేసుకోవాలి, పంటల దిగుబడి ఏ విధంగా ఉంది, ఎలాంటి పంటలు వేసుకుంటే మనకు ఆర్థికంగా బలపడవచ్చు అనే దాని మీద చిరంజీవి గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి చిరంజీవి గారు.
4: నమస్కారం అండి.
1: చిరంజీవి గారు, ఈ ఖరీఫ్ సీజన్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు, పంటలు ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు అనే దాని మీద రైతులకు మీదైన సలహాలు ఇవ్వండి. మరి
4: ప్రస్తుతం ఇప్పటివరకు అయితే పత్తి స్టార్ట్ చేసినామండి నాటడం, 5-6 రోజులు అవుతున్నది. ఎందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి నీళ్ళు ఉన్నాయని, ఎందుకంటే వర్షాలు కొంచెం లేట్ అవుతున్నాయని స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ మొలకెత్తినాయి. మళ్ళా ఇప్పుడు నార్లు కూడా మొయ్యడం స్టార్ట్ చేసినాం, ఇది వరి నార్లు. కాకపోతే ఇప్పుడు మిరప పంట అంటే కొంచెం లేట్ అవుతుంది, ఇది కార్తీక ఇంకా రాలేదు, ఇంకో నెల అవుతుంది అప్పుడు నార్లు పోస్తాం. ఇప్పుడు వరి నారు వచ్చేసి ఇప్పుడు రోన్లే పోసినాం. పోసినాం అంటే ఇంకో నెల 15 రోజులకు నాట్లు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు పత్తి వేసినామంటే దానికి 84 గంటల ఇది గడ్డి మందు స్ప్రే చేసినామండి. గడ్డి మందు స్ప్రే చేసినాం, మళ్ళా 35-40 డేస్ తర్వాత ఏమన్నా పెస్టిసైడ్ కానీ వాటికి కొంచెం సకింగ్ ఫెస్ట్ అట్లాంటివి వస్తే ఏదైనా కామిడార్ కానీ ఫ్రైడ్ కానీ అట్లాంటివి కొంచెం స్ప్రే చేయడం జరుగుతుంది. ఇక తర్వాత పురుగు మందులు కొంచెం ఎందుకంటే పురుగు అటాక్ అవుతుంది ఇప్పుడు త్వరగా, దానికి కూడా ఏదన్నా ప్రోపినోపాస్ కానీ అట్లాంటి కొంచెం 30 ml అట్లా కొంచెం స్ప్రే చేయాలి. ఇట్లాంటివి కొంచెం ఏం చేస్తే గ్రోతింగ్ కొంచెం మంచిగా ఉంటుంది.
1: ఇంకోటి చిరంజీవి గారు, ఇప్పుడు మీరు పత్తి పంట పెట్టింది ఇప్పటికీ అంటే వర్షాలు రాకుండా పత్తి పెట్టింది
4: చేసినాం,
1: అంటే ఏ నమ్మకంతో పెట్టింది, అంటే వర్షం రాకపోతే పత్తి పండించవచ్చా లేదంటే మీకు వెళ్ళి అటువంటి బాయిల నీళ్ళకి వెళ్ళి పండి
4: ఏదో కొంత నీళ్ళు అయితే వెళ్తాయనే వర్షం పడకపోతుందా లేట్గానైనా అని వేసినాం. వర్షాలు ఇంకో 10 రోజులకన్నా పడాయా, అదే ఆధారం, ఇది కొంత ఆధారం ఉన్నది, అట్లా కూడా కొంచెం ఆశపడే వేసినాం. కొంచెం లేట్ అయినా ఏం కాదు, కాకపోతే వాటర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇక అంతా రైతులందరూ సోయింగ్ చేసిండ్రు అందరూ. ఇప్పుడైతే జర్మినేషన్ మంచిగానే ఉన్నది.
1: ఇప్పుడు 4 ఎకరాలు పత్తి పంట పెట్టిండ్రు, పత్తి ఏ రకమైన పంట పెట్టిండ్రు?
4: ఇప్పుడు 4 ఎకరాలు పత్తి నాటినామండి, అంతా మొలకెత్తినాయి. మైకో వల్ల జంగి అని పెట్టినాం 2 ఎకరాలు, నియో పెట్టినాం రాశి వాళ్ళది 3 ఎకరాలు, అది బాగానే జర్మినేషన్ మంచిగానే ఉన్నది.
1: సరే, ఇప్పుడు ఈ పత్తి పంట పెట్టిండ్రు కదా, ఈ పత్తి పంటను పెట్టాలంటే ముందు మనం అంటే మన చెలికను ఏ విధంగా చదువు చేసుకోవాలి, ఎట్లా చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది?
4: మంచిగా కల్టివేటర్ కొట్టించినాం, కొట్టించి రూట్ వేటర్ కొట్టి కొంచెం

0: మంచిగా చేసి సదనం చేసి అచ్చుదోలి కొంచెం భోజనాలు కొట్టినామండి. ఎందుకంటే కొంచెం నీళ్లు వేస్ట్ కాకుండా భోజనాలు కొట్టి నాటినాం గింజలు. గింజలు నాటి వాటర్ వదిలేసినాం. అది మంచిగా జర్నేషన్ మంచిగానే వచ్చినాయి.
1: ఒక ఎకరా ఎన్ని గింజలు పెట్టచ్చు?
0: 600 గ్రాములు పడతానే అండి. ఎందుకంటే కొంచెం అచ్చు దగ్గర పెట్టినాం. ఒక అచ్చు పెద్దది, ఒక అచ్చు చిన్నది. అట్లా
1: సరే. ఇప్పుడు పత్తి పంట పెట్టేటప్పుడు గతంలో మన తల్లిదండ్రులు ఏం చేసేదంటే డబ్బా పత్తి పెట్టేది, ఇప్పుడు సాలు పత్తి అనేది చాలా మంది పెడుతున్నారు. అంటే ఈ రెండు రకాల్లో ఏది పెడితే బాగుంటుంది?
0: అది ఇది లేని వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా పెడతారు, వదిలి పెడతారు వర్షాధారానికి ఆధారపడి. అట్లాంటివి పెరిగి పెరగక చెట్టు కొప్పది కలబడితే ఆడికే గంతే. అట్లా పెట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కొంచెం భూమిలో బలం చేసుకొని అది ఇది చేసుకునేటోళ్ళు ఖచ్చితంగా డబల్ అచ్చు పెట్టి పెడతారు.
1: సరే, భూమిలో బలం చేసుకోవాలంటే మనం ఏం చేసుకోవాలి? ముందస్తుగా ఖరీఫ్ రాకముందుకి ఏం చేస్తే బాగుంటుంది?
0: మా గొర్రె మంద పెట్టినాం, పెంటలు పోసినాం. అది ఇంకేమంటే కోడేరు పోస్తారు.
1: ఇంకా భూమిని బలం చేసుకోవాలంటే కొంతమంది చెర్ల మట్టి కూడా తెచ్చిపోసుకుంటారు.
0: రాగడి నల్ల రాగడి మట్టి ఎర్ర చెక్క భూములల్లో వేస్తారు. కొంచెం అది కొంచెం గట్టితనం ఉంటుంది అని పంటకు. అట్లా చేస్తారు, బాగానే ఉంటుంది.
1: అట్లా కూడా బాగా
0: అది దొరికితే చేస్తే బాగుంటుంది. అది
1: సరే. ఇంకోటి చిరంజీవి గారు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో టెక్నాలజీ పెరిగిపోయింది.
0: అంతే,
1: గతంలో మీ తల్లిదండ్రుల వయసులో కానీ మా తల్లిదండ్రుల వయసులో కానీ ఎడ్ల నాగలతోటి పొలాన్ని దున్నేది, చిలకని దున్నేది, చదును చేసి విత్తనాలు వేసేది. కానీ ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి, కల్టివేటర్లు, రోటివేటర్లు ఇవన్నీ వచ్చినాయి కదా. మరి ఈ పద్ధతి బాగుంటుందా, ఆ పద్ధతి బాగుంటుందా, ఎట్లా దిగుబడి ఎక్కువ వస్తుంది?
0: ఇప్పుడు కొంచెం ఖర్చు తక్కువ ఉండే, ఇప్పుడు ఖర్చులు బాగా అయిపోయినాయి. ఖర్చులు బాగా అయ్యేసరికి జనాలు చేయలేకపోతాను, మిషనరీలకు అలవాటు పడ్డారు. అప్పుడు వరి కోయించుకునేది, ఇప్పుడు మిషన్లు వచ్చినాయి. ఆల్రెడీ మళ్ళా గడ్డి కూడా దగ్గర కుప్పలు వేసుకొని మెలుకోవడం అట్లా జరిగేది కదా. ఇప్పుడు వాటికి కూడా కట్టలు చుట్టే మిషన్లు వచ్చినాయి. అవి అట్లా కూడా అల్క ఈజీగా అవుతుందని రైతులు చాలా ఇదైతాను.
1: సరే, ఇట్లా టెక్నాలజీ పెరిగింది కదా, మనిషికి శ్రమ కూడా తగ్గింది. ఖర్చు విషయం ఎట్లా ఉన్నది మరి? అప్పుడు ఖర్చు ఎక్కువ ఉండేనా, ఇప్పుడు ఎక్కువ ఉన్నది?
0: ఖర్చు ఇప్పుడు ఎక్కువ అయింది, మిగులు పాటు తక్కువ అవుతాను. కొంచెం రేట్లు కొంచెం మంచిగా ఇది అయ్యి పంటలు కొంచెం మంచిగా ఇది అయితే మాత్రం మంచిగానే ఉంటుంది. కానీ కొంచెం పంట తక్కువ వస్తే మాత్రం ఇబ్బందులు.
1: ఈ పత్తి గింజలు ఒక ఎకరాకు పెట్టాలంటే ఎంతమంది తోటి పెట్టేయచ్చు పత్తి గింజలు? ప్లస్ మనకు పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు మనకు గింజలు మొలక కనబడుతుంది?
0: ఎకరానికి 2 పెడతారండి. ఎకరానికి 2 పెడతారు. 4 డేస్కు జర్నేషన్ అవ్వబడుతుంది. 5వ రోజు మళ్ళా స్వయం చేయడం జరుగుతుంది. ఏమన్నా పోగుంటలు కానీ అట్లాంటి అది.
1: మొలక దశ నుంచి మనకు పత్తి ఏరుకునే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా చూసుకోవాలి దాన్ని?
0: ఇప్పుడంటే కనీసం ఇంకో 10-20 రోజుల వరకు కొంచెం మళ్ళీ డిఏపి కానీ యూరియా కానీ వేసుకుంటాం వర్షాలు పడ్డప్పుడు. వేసిన తర్వాత 40 డేస్ తర్వాత ఇది మందులు స్ప్రే చేయడం స్టార్ట్ చేస్తాం.
1: ఈ ఏరియాలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు మందులు స్ప్రే చేస్తారు. కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఈ మందులు కాకుండా వేపపిండి, ఈ వేరే రకమైనటువంటి కంపోస్ట్ ఎరువులు వాడుతున్నారు.
0: కొందరు తయారు చేసుకొని వాడతా, టైకోడర్మా అని అట్లాంటివి చేసుకొని పెంటతో తయారు చేసి అట్లా కూడా చేస్తాను.
1: ఇంకా సేంద్రీయ ఎరువులు కూడా కొంతమంది ఆకులతోటి, చెట్ల ఆకులతోటి, ఆవు పేడతోటి
0: అది కొంచెం కొంచెం ఉన్నోళ్ళు చేస్తాను. కానీ దాదాపుగా ఇక రైతులు, పెద్ద రైతులు చేయాలంటే కష్టం జరుగుతుంది కొంచెం.
1: అంటే దాన్ని చేయడం వల్ల లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా? మరి
0: లాభం అంటే కొన్ని భూములల్లో కొంచెం టైకోడర్మా లాంటివి అట్లాంటివి తయారు చేసుకుంటే కొంచెం అవి క్రీములు అనేటివి కొంచెం ఇదైతే దానివల్ల కూడా కొంచెం ఏది ఈ మొలక బూజు పట్టడం అట్లాంటివి రాకుండా చనిపోవడం అట్లాంటివి ఉండేట. అది
1: సరే. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు, ఏ ఏ పంటలు పండిద్దాం అనుకుంటున్నారు ఈ ఖరీఫ్ సీజన్లో?
0: ఈ ఖరీఫ్ సీజన్లో అంటే ఇప్పుడు 4 ఎకరాలు పత్తి నాటినాం అండి. 1 ఎకరం తోటకు ఉంచినాం, 2 ఎకరాలు 2 ఎకరాలన్నర పొలం. ఆల్రెడీ నారు పోసినాం,
1: వరి నారు పోసినాం.
0: పోసినాం.
1: ఏం పోసినాం?
0: బీపీటీ.
1: మరి గత రబీ సీజన్లో ఏ పంటలు పండించారు, దిగుబడి ఎట్లా ఉండేది, లాభపడ్డారా నష్టపడ్డారా?
0: రబీ సీజన్లో అంటే అప్పుడు కొంచెం పత్తి ఈ కాపు వచ్చిందని లేటుగా ఇది చేసినాం అండి. మొక్కజొన్న వేయడం లేటుగా చేస్తే కొంచెం దిగుబడులు తక్కువనే వచ్చినాయి.
1: ఇప్పుడు ఈ వరి పంట పెట్టుకునేటప్పుడు మనం ఈ పొలంలో కొంతమంది గతంలో ఏం చేసేది అంటే పచ్చి రొట్టె అనేది తయారు చేసేది. అంటే పచ్చి రొట్టె వేసుకోవడం వల్ల అంటే జీలకర్ర విత్తనాలు కానీ లేదా పెసర విత్తనాలు, పిల్లి పెసర విత్తనాలు కానీ అట్లా వేసుకుంటే పచ్చి రొట్టె తయారవుతుంది. అట్లా ఎక్కువ భూమికి బలం ఉంటుంది కదా, అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేసిందా?
0: అట్లాంటి ప్రయత్నాలు అంటే ఇంతవరకు మాకు ఉన్నకాడికి పెంటే పోసుకుంటూ వచ్చినాం. ఇక జీలుగలు అంటే ఎక్కువ ఇక్కడ పోస్తలేరు, చెర్లనక ఇట్లా పోస్తాను. కానీ దానికి కొంచెం ఎక్కువ వర్షాలు సరిగా పడక కూడా ఎవరు దాన్ని ఇది చేయలేదు ఎక్కువ. అది కొంచెం పెరగాలి, పెరుగుతాయి.

0: కూడా దానికి ఆ బుడిపిల్ల లాంటి అటువంటివి రావాలి, అట్లా వస్తే కొంచెం బాగా పనిచేస్తుందట.
1: మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ పంటలు పండిస్తున్నారు? ఈ పంటలు అనేది ఎవరి ద్వారా నేర్చుకున్నారు మీరు?
0: ఈ పంటలు అనేది నేను దాదాపుగా 92-93 నుంచి, ఎందుకంటే ఇక స్టడీ బంద్ చేసినాం, ఇక మా నాన్నగారు ఒక్కడే జీతగాడు ఉండేది, ఇక నేను చూసుకుంటా ఇదే పని ఉన్నామండి అప్పటి నుంచి.
1: అంటే 30 సంవత్సరాలుగా మీరు వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. అంటే అట్లా నష్టపోయినప్పుడు ఎప్పుడైనా బాగా నిరుత్సాహపడ్డారని, అమ్మ ఎందుకు ఈ పంటలు వేసుకుంటున్న రైతుగా ఎందుకు మారిపోయినా, అసలు ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుండనుకున్నారా?
0: ఇప్పుడు అట్లా అనిపిస్తుంది బాధ, ఎంత పని అయిపోయా ఎంత అని. అట్లా రైతుకి ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది, అసలే కొంచెం ఆర్థిక పరిస్థితికి ఉన్న వాళ్ళకు ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఇక మనం రకంగా ఉన్నాం కాబట్టి కొంచెం ఇక ఏదో నటించుకుంటా వచ్చేది, అది ఎలాంటి ఇబ్బంది లేదు.
1: సరే, మీరు ఇంత చదువుకున్నారు కదా,
0: అది
1: చదువుకున్న తర్వాత కూడా ఈ వ్యవసాయం చేయాలని ఎందుకు అనుకున్నారు, మరి ఉద్యోగం చేయాలని ఎందుకు అనుకోలేదు?
0: వ్యవసాయం అంటే కొంచెం అప్పుడిప్పుడు వస్తాయంటే, ఇక మా వాళ్ళు కూడా కొంచెం డిలే చేసేది, ఇక బావి కాడికి వచ్చి పని అటు ఇటు చూసుకుంటా కొంచెం నాకు స్టడీలా 10th ఒక సబ్జెక్ట్ పోయింది, ఇక అంతటితోనే అట్లనే వదిలేసిన. ఎగ్జామ్ మళ్ళీ రాయలే అప్పటి నుండి ఇదే
1: వ్యవసాయానికి
0: ఇదే వ్యవసాయం చేసుకుంటాను.
1: ఇప్పుడు ఈ వ్యవసాయం అనేది మీరు ఎవరి ద్వారా నేర్చుకున్నారు, అంటే అమ్మ నాన్నల ద్వారా లేదంటే బయట ఎవరైనా నేర్పించారు?
0: మా నాన్నగారితో వెంబడి ఉండి ఇక చూపించేది కదా, ఇట్లా అట్లా అని మంచిగా చూపించుకుంటా పోయేది.
1: చదువుకొని కూడా వ్యవసాయం చేస్తున్నారు, మరి మీలాగా మీ పిల్లల్ని కూడా వ్యవసాయం చేయిస్తున్నారా లేదంటే చదివిస్తున్నారా? ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంది, ఎట్లా ఉన్నారు వాళ్ళు?
0: ఇక మాకు 2 బాబులున్నారు, ఒక పాప ఉన్నది, కానీ ఇక వాళ్ళను ఇక ఈ రోజులల్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం ఈ స్థితిలో ఉండి కూడా వాళ్ళను ఇలా దింపడం అంటే కష్టం, వర్షాలు కూడా చక్కగా లేకుండా, చేనులు పెరగకపోతే నీళ్లు లేని వాళ్ళకు కొంచెం ఇబ్బందులు జరుగుతాయి బాగా. అది
1: మీలాంటి పెద్ద రైతులకు అయితే ఇబ్బంది,
0: ఇక కొంచెం నీళ్లు ఉన్నాయి కాబట్టి కొంచెం ఇటు అటు కొంచెం అడ్జస్ట్ అవుతాను. అది
1: సరే చిరంజీవి గారు, మీది ఒక విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు సూచనలు అందించారు. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా రైతులు పాటించి ఈ ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం అండి.

0: दिलो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

చిత్రసీమ తెలుగు సినిమా పాటలు వింటారు కార్యక్రమంలో. ముందుగా వినండి ప్రేమలేఖ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పాడిన భువనచంద్ర గీతం, సంగీతం అందించిన వారు దేవా.

సరే నోడు. ఈ చిత్రం కోసం జుబిన్ నత్యాల్, సమీరా భరద్వాజ్ పాడిన శ్రీమణి గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

ఇప్పుడు వినండి రుద్రవీణ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సిరివేనెల సీతారామశాస్త్రి గీతం సంగీతం. ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి శతమానం భవతి. ఈ చిత్రం కోసం అనురా కులకర్ణి, రమ్య బెహ్రా, మోహన భోగరాజు పాడిన రామ జోగేశాస్త్ర గీతం. సంగీతం సమకూర్చిన వారు మిక్కీజే మేయర్.

ఇప్పుడు వినండి ఆలాపన. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం అందించిన వారు ఇళయరాజా.

ఇప్పుడు వినండి, ఓం నమో వెంకటేశ. ఈ చిత్రం కోసం శరత్ సంతోష్ శ్రీనిధి పాడిన వేదవ్యాస గీతం సంగీతం ఎంఎం కీరవాణి.

ఇప్పుడు వినండి క్రిమినల్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం అందించిన వారు ఎంఎం కిరవాణి.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు ఎఫ్ఎంఏ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, అడవి దొంగ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు వినండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆశా భోంస్లే పాడిన వేటూరు గీతం. సంగీతం హార్డీ బర్మన్. చిత్రం చిన్ని కృష్ణుడు.

ఇప్పుడు వినండి మజును ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన డాక్టర్ దాసరి నారాయణరావు గీతం. సంగీతం సమకూర్చిన వారు లక్ష్మీకాంత్ ప్యారలాల్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి పోకిరి. ఈ చిత్రం కోసం నిహాల్ పాడిన కందికొండ గీతం, సంగీతం మణిశర్మ.

ఇప్పుడు వినండి, మెకానిక్ అల్లుడు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన వేటూరి గీతం. సంగీతం రాజ్ మరియు కోటి.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట వినండి. నేటి సిద్ధార్థ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారలాల్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 9 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: नमस्कार, आकाशवाणी की राष्ट्रीय विज्ञान पत्रिका विज्ञान भारती में आप सभी का हार्दिक स्वागत है। मैं हूं आपके साथ प्रियंका जेना। विज्ञान भारती के माध्यम से हम विज्ञान से जुड़े विभिन्न विषयों, पहलुओं, उपलब्धियों और समाचारों को आप सबके
1: आकाशवाणी वरंगल केंद्रम శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నిత్యశ్రీ మహాదేవన్ గారి గాత్ర కచేరి వింటారు. కార్యక్రమం వినబోయే ముందు ఒక ప్రకటన.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నిత్యశ్రీ మహాదేవన్ గారి గాత్ర కచేరి విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్.

0: శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి నిత్యశ్రీ మహాదేవన్ గారి గాత్ర కచేరి విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.